ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05. అర్చన భక్తి గీతాల కార్యక్రమం. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుతున్నాం.

చేరుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని ఒక సుప్రసిద్ధ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం గురించి. ప్రకృతి ఒడిలో పెన్నానది తీరాన కొలువై భక్తుల కష్టాలను తీరుస్తున్న శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి దివ్య చరిత్రను, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:10:46. సృష్టి స్థితిలయ కారకుడైన శ్రీమన్నారాయణుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. కానీ ఒక వృక్షమే దైవమై ఆ వృక్షం నీడనే పరమాత్మ విగ్రహ రూపంలో వెలసిన క్షేత్రాలు చాలా అరుదు. అటువంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని శ్రీ అశ్వత్థనారాయణ స్వామి దేవాలయం. ప్రకృతికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అయితే ఆ ప్రకృతిని నడిపించే శక్తి స్వరూపం శ్రీమన్నారాయణుడు. ఈ క్షేత్రంలో ప్రకృతి పరమాత్మ ఇద్దరూ ఏకమై మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వామివారు గోపురాల కిందనో ప్రాకారాల మధ్యనో కాకుండా సాక్షాత్తు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద ఆరు బయట కొలువై ఉన్నారు. మరి ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం ఒక మధురమైన గీతం తర్వాత.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. అశ్వత్థం అంటే రావి చెట్టు. పురాణాల ప్రకారం అశ్వత్థ వృక్షం అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఈ వృక్షానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివ రూపాయ, వృక్ష రాజాయితే నమః అని. ఈ చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, చిగుళ్లలో పరమశివుడు నివసిస్తారు. అటువంటి పవిత్ర వృక్షం నారాయణ స్వరూపంగా ఇక్కడ పూజలందుకుంటుంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారని, ఇక్కడి స్వామివారిని దర్శించుకున్నారని స్థానిక కథనం ద్వారా తెలుస్తుంది. అలాగే విదురుడి కోరిక మేరకు లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ఈ అశ్వత్థ వృక్షంలో కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివారు కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఆ పచ్చటి చెట్టే స్వామివారి ప్రాణస్వరూపమని భక్తుల నమ్మకం. అందుకే ఈ చెట్టు ఎప్పుడూ కలకలలాడుతూ ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి అర్చన

మీ రిటర్న్ చేశారు అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. ఈ క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం కంచి క్షేత్రంలో సింగరభట్టు అనే మహాముని ఉండేవారు. ఆయన శంఖ చక్ర గదాధరుడైన విష్ణుమూర్తిని దర్శించాలని తపించి 12 ఏళ్ల పాటు కంచి వరదరాజస్వామిని సేవించారట. ఆయన భక్తికి మెచ్చిన స్వామి కలలో కనిపించి హిమాలయాల నుండి ఉత్తమ అనే ఋషి బ్రహ్మహత్యా పాతకంతో వస్తారని, అతని పాపాన్ని నువ్వు స్వీకరించి పెన్నా నది తీరాన ఉన్న అశ్వత్థ కట్ట దగ్గర తపస్సు చేయమని ఆదేశించారు. స్వామి ఆజ్ఞ ప్రకారం సింగరభట్టు ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు ప్రారంభించారు. మాఘమాసంలో ఒకరోజు వేదవ్యాస మహర్షి ఆయనకు దర్శనమిచ్చి త్వరలోనే విష్ణుమూర్తి దర్శనం కలుగుతుందని దీవించారు. ఆయన అన్నట్లుగానే ఒక ఆదివారం రోజున అర్ధరాత్రి దాటిన తర్వాత పెన్నా నదిలో స్నానం చేస్తుండగా సింగరభట్టు చేతికి స్వామివారి విగ్రహం దొరికింది. సాక్షాత్తు ఆ శ్రీహరి చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమై ఇప్పుడు ఉన్న అశ్వత్థ కట్టపై తనను ప్రతిష్ఠించమని కోరారట. అలా సింగరభట్టు మహాముని చేతుల మీదుగా స్వామివారు ప్రతిష్ఠించబడ్డారు. నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్నారు.

ఈ ఆలయానికి కొన్ని వందల ఇళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం పురాణాలకు పరిమితం కాకుండా చరిత్రలో సుప్రసిద్ధ క్షేత్రంగా పేరు పొందింది. 15వ శతాబ్దంలో ఒక సాధువుకు స్వామివారు కలలో కనిపించి ఆలయ అభివృద్ధికి మార్గదర్శకం చేశారని అంటారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల భక్తులు గ్రామస్తులు కలిసి ఆలయాన్ని పునర్నిర్మించి మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం భక్తుల సహకారంతో మరింత అభివృద్ధి చెందుతోంది. పెద్దపాపూరు గ్రామంలో పెన్నా నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆలయ ప్రవేశ ద్వారాన్ని దాటగానే గోపురంపై అనంత పద్మనాభస్వామి దివ్యస్వరూపం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మేరిటేం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 6:37. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. స్వామివారికి ఇక్కడ గర్భాలయం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆకాశమే పైకప్పుగా, అశ్వత్థ వృక్షమే ఛత్రంగా స్వామివారు కొలువై ఉంటారు. స్వామివారి విగ్రహం 4 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, ఇంకో చేతిలో ఖడ్గం, నాలుగో చేతిలో గద ధరించి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. వృక్షానికి ఉన్న విశేషం ఏంటంటే, పెన్నా నది దిశ నుండి ఈ వృక్షాన్ని చూస్తే ఈ రావి చెట్టు వామనుడు గొడుగు పట్టి నిల్చున్నట్లు కనిపిస్తుందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఉపాలయం కూడా ఉంది. దీనిని భీముడు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ శివుడు చతురస్ర పానవట్టంపై కొలువై ఉంటారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ లక్ష్మణులు, జంట నాగదేవతలు, ఆంజనేయ స్వామివారు భక్తులను దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రీ అశ్వత్థ నారాయణ స్వామికి నిత్య పూజలు వైభవంగా జరుగుతాయి. భక్తులు తమ శక్తి కొలది 5, 9, 18 లేదా 108 ప్రదక్షిణలు భక్తితో చేస్తారు. శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లేదా గురువారం నాడు చేసే ప్రదక్షిణలకు అమిత ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. భీమలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు, శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. అశ్వత్థ వృక్షం కింద కూర్చొని విష్ణు సహస్రనామం పఠిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తమ కోరికలు నెరవేరాలని భక్తులు రావి చెట్టుకు మడుపులు కూడా కడతారు. ఈ క్షేత్రంలో స్వామివారికి మాఘమాసంలో విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు చేస్తారు. ప్రతి ఏడాది మాఘమాసం 3వ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అశ్వత్థ తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక కార్తీక మాసంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతాయి. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, గణేష ఉత్సవాలు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ జ్యోతి.

స్వామివారి శక్తి ఇక్కడ ఎన్నో మహిమలుగా కనిపిస్తుంది. పెద్దపప్పూరు నారాయణ స్వామిని దర్శిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. సంతానం లేని దంపతులు ఇక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహిస్తే త్వరలోనే సంతానం కలుగుతుందని నమ్మకం. పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయని అంటారు. అంతేకాదు, ఆలయ ప్రాంగణంలోని జంట నాగుల విగ్రహాలకు పూజలు చేయటం వల్ల నాగదోషాలు కాలసర్పదోషాలు తొలగిపోతాయని, పెన్నానది స్నానం అశ్వత్థ వృక్షం నుండి వచ్చే ఆ స్వచ్ఛమైన గాలి భక్తులకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. పెద్దపప్పూరు శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారి ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి పెద్దపప్పూరు సుమారు 347 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కర్నూలు మీదుగా అనంతపురం చేరుకోవాలి. అనంతపురం నుండి స్వామివారి ఆలయానికి లోకల్ బస్సులు లేదా ఆటోల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి అనంతపురం లేదా తాడిపత్రికి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాడిపత్రిలో దిగితే అక్కడి నుండి బస్సులు లేదా ఆటోల ద్వారా సులభంగా ఆలయాన్ని చేరుకోవచ్చు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 6:56. అశ్వత్థ నారాయణ స్వామి వారి క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాడని ఈ ఆలయం చాటి చెబుతోంది. ఆ రావి చెట్టు ఇచ్చే ప్రాణవాయువు, ఆ నదిలో ప్రవహించే నీరు, ఇవన్నీ భగవత్ స్వరూపాలే. నారాయణ నామాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు, సర్వ దుఃఖాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతిని ప్రేమించి దైవాన్ని సేవిస్తే, భక్తితో పిలిస్తే ఆపదలో ఆదుకోవడానికి ఆ స్వామి సదా సిద్ధంగా ఉంటారు. అనంతపురం జిల్లాలోని ఈ అపురూప క్షేత్రాన్ని దర్శించి ఆ అశ్వత్థ

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:01.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియోల సమక్షంలో

0: న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు, సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను, అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేస్తున్నారు.

0: చేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the four stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:16. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. శ్రీమతి ప్రవీణ జయరాం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫార్మ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి, అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
1: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
0: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతా ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
0: మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మీరు రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
1: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు, ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December.

0: ఆ ఏడాది వరకే ఉంటుంది.
1: ఓకే,
0: వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోండి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే.
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1 నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ దాకా మీకు 25% పెనాల్టీ పడుతుంది. అదే 1 జనవరి నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాల్టీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
0: రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్ గా చూసుకోవాలి. వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్ గా మనకి ఇది వరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పని వేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పని చేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ITIES వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జెంప్షన్ వచ్చింది. 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకు ముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్ గా 24 లో 23 లోనూ ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత,
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాంట్.

0: తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి, ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
1: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో, ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్గా ఉంటారు.
0: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేం పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
1: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్ళకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ, డిసెంబర్ మొదటి 2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే ఆగస్ట్ 15, 26 జనవరి, అక్టోబర్ 2, అది కాకుండా మేడే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
0: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
1: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు, కాస్త ఎక్కువ 1 గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్, రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
0: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:31 జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. జనరంజనిలో ముందుగా రాబోతున్న పాట ఇవాళ ప్రముఖ నటి శారదా గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం బలిపీఠం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట దేవులపల్లి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ పాటను మా కోసం వినిపించగలరు అంటూ ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీనగర్ బెంగళూరు నుండి రిక్వెస్ట్ పంపించారు, తప్పకుండా అండి. అలాగే పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ నగర్ కాలనీ బండా త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవంతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నవ్వుతూ ఆడుకోవలసిన వయసు, పుస్తకాలు పట్టి బడికి వెళ్లాల్సిన చేతులు, కానీ ఆ చేతులే ఈరోజు హోటల్లో గిన్నెలు కడుగుతున్నాయి, ఫ్యాక్టరీలలో బరువులు మోస్తున్నాయి. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు, చదువుకి దూరమై రెక్కల కష్టాన్ని నమ్ముకుంటున్నారు. ఇది కేవలం ఆ పిల్లల సమస్య మాత్రమే కాదు, మన సమాజ భవిష్యత్తు సమస్య కూడా.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని,
2: మధుర గానాల మనోరంజని,
3: మన జనరంజని,
4: మనసునే మీటకే నేస్తవా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట మగధీరుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం రమేష్, మంజులా గారు పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ రెడ్డి శేఖర్, బబిత, కీర్తిష్, హరిశ్రీత, రాఖీ, కిట్టు, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలీ, గౌరమ్మ కుప్పం చిత్తూరు జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తాము. నిజామాబాద్ వినాయక నగర్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ చక్కటి పాట.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి నినాదం ఏమిటంటే, రెడ్ కార్డ్ టు చైల్డ్ లేబర్, ఫెయిర్ ప్లే ఫర్ చిల్డ్రన్, డీసెంట్ వర్క్ ఫర్ అడల్ట్స్. అంటే బాల కార్మిక వ్యవస్థకు రెడ్ కార్డ్, పిల్లలకు ఆటపాటల హక్కు, పెద్దలకు గౌరవప్రదమైన ఉపాధి. బాల కార్మిక రహిత సమాజాన్ని నిర్మిద్దాం. పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు, పుస్తకాలను పెడదాం. ఈరోజు ప్రముఖ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. వారికి ఘన నివాళిని అర్పిస్తూ వారి కలం నుండి జాలువారిన అమృత గీతాన్ని మాకోసం వినిపించగలరు అంటూ కరీంనగర్ అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి

బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన అభిజాన్ అవియా సాయిప్రకాష్ సుష్మా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం గులేబ కావలి చిత్రం కోసం ఘంటసాల పీసుశిలా పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం.

0: is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: మీరు వింటున్నారు జనరంజని ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్ని

సంబంధించిన ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ రఘునాథపురం నుండి రిషితేజ్, హేమంత్ కుమార్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తాము. అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, ఖైరతాబాద్ నుండి నరసింగరావు, సంహిత, దీక్షిత, అలాగే ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత, అలాగే మా కోసం ఒక చక్కటి పాట వినిపించండి అంటూ పెద్దంబరపేట నుండి గుండు అంబదా, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సాంగ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట సప్తస్వరాలు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ ఎద్దుమేలారం నుండి దేవునేరి వీరయ్య, యాదమ్మ చోటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ కోరుతున్నారు. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మనందరి ఇష్టమైన జనరంజనితో. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్.

0: మేడం, నా పేరు హెచ్పి ఉచ్చే గౌడ మేడం. అలగాపుర గ్రామ అనూర్ తాలూకు చామరాజనగర్ జిల్లా కర్ణాటక నుంచి మేడం మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, మరి ఈ రోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట ఏంటండి?
0: మాకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో నీవు మాకు చిక్కునావులే రాజా అంత ఉంది మేడం, పాట కావాలా మేడం?
1: తప్పకుండా అండి, మీరు అడిగిన ఈ పాట.

0: నమస్తే అండి.
1: నమస్కారం అమ్మ, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా.
0: నాగనాథ్ గుప్తా గారు, గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బంగారు కొడుకు, ఈ తోటకు తొలకరి నీ అందమని ఉంటదమ్మా.
0: ఓకే, తప్పకుండా నాగనాథ్ గుప్తా గారు, మీరు అడిగిన ఈ పాట జనరంజనిలో తప్పకుండా వినిపిస్తాము.

0: హలో,
1: నమస్కారం.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మేడ్చల్ జిల్లా గక్కేశ్వర్ అక్షపురం నుండి దొర్నాల సుదర్శన్ మాట్లాడుతున్నాను.
0: దొర్నాల సుదర్శన్ గారు, గుడ్ మార్నింగ్ సార్.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
0: ఓకే, మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: దత్తపుత్రుడు మూవీ నుండి మనసైన ఓ చిన్న దాన ఒక మాటుంది వింటావా.
0: వింటున్నాను.
1: ఈ పాట వినిపించండి.
0: తప్పకుండా సుదర్శన్ గారు, మీరు అడిగిన ఈ పాట జనరంజనిలో వినిపిస్తాం.

0: హలో,
1: హలో, నమస్కారం. గుడ్ మార్నింగ్. శుభోదయం మేడం.
0: నమస్తే. గుడ్ మార్నింగ్ శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం.
0: కస్తూరి రాముడు గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అఖిల నాగార్జున మజ్ను చిత్రం పాట నేనే నేనే నేనే హీరో అనే పాట కావాలండి.
0: వావ్, సూపర్. ఓకే, తప్పకుండా అండి. మరి మజ్ను సినిమా నుంచి మీరు అడిగిన ఈ పాటని జనరంజనిలో తప్పకుండా వినిపిస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వస్తారా?

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్
0: రవికుమార్ వడ్లమని అల్మాస్ గురించి మాట్లాడుతున్నాను.
1: ఓకే రవికుమార్ గారు, మరి జనరంజనిలో ఈ రోజు మీరు వినాలనుకుంటున్న పాట
0: పాత చిరంజీవులు సినిమా నుంచి ఎన్టీ రామారావు గారిది చిక్కిలించ చిగురు చిన్నదాని పొగర పాట ఉంది, ఆ పాట వినిపించండి.
1: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తామండి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది కదూ. స్వరాలతోడు ఎప్పుడూ మనసుని హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాబోయే చందమామ చిత్రం కోసం బాలు చిత్ర పాడిన పాట. వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మనో, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ లీల చందనగర్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆదిభట్ల నుండి గోపి, కిషన్, ఉమావతి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ఖచ్చితమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:50 జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మరి ఇప్పుడు వినబోతున్న పాట దేవీపుత్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి ధమ్మోజ్ వెంకటాచారి, ఆదిపట్ల నుండి గోపీకిషన్, ఉమావతి వారి కుటుంబ సభ్యులు, అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కూనపురెడ్డి రమేష్ బాబు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రముఖ నటుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రణం చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు బులాన్ పుషంపల్లి నుండి యలగుందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి పద్మ శ్రీనివాస్ సునీత కోటి వంశీ శుభో బన్నీ శశాంక్ సంజు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఆదిబట్ల నుండి ఉమావతి శ్రీరామ్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను రిక్వెస్ట్ పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడ 132 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న రాష్టపతి ఉద్యానవన నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్టాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణకొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం 2002-2010 టైం బౌండ్ లో వచ్చిన పాటను ప్లే చేసుకోబోతున్నాం. మరి మీరు కూడా ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటను రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324082 నంబర్కి రిక్వెస్ట్ చేసేయండి. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. 20 నెలల సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు.

0: మీరు విన్న ఈ పాట నువ్వే నువ్వే చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించినందుకు కృతజ్ఞతలు అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 2002-2010 టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మాకు రిక్వెస్ట్ పంపించగలరు. మా ఫోన్ నంబర్ 0402-3240852. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:10.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ భువన్ గారి నుండి మాదాసు సత్యనారాయణ కవిత కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రెడీ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఖుషీ మూవీ నుండి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్ ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత కోరుతున్నారు. అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:54. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఘర్షణ మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, అలాగే ఒక మంచి పాట కోసం రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం శ్రీనివాస్ పాడిన ఈ పాట.

సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసంతను విచిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ చొడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సంహృత, ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యష్ణ కోరుతున్నారు. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సంతోషం మూవీ నుండి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్, శివకుమార్, రాజ్ కుమార్, నరసింహమూర్తి, అలాగే వరంగల్ కరీమాబాద్ నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం కేకే ఉషా పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:41:40. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2002-2010 టైమ్ బౌండ్లో వచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్లే చేసుకోబోతున్న పాట మగధీర చిత్రం కోసం రీటా అనూస్ పాడిన పాట. మరి ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజా, లోహిత్ ఓల్డ్ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత కోరుతున్నారు. అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్, రాజ్ కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు వినబోతున్న పాట అపరిచితుడు. చిత్రం కోసం జెస్సీ, కేకే, సుజాత పాడిన పాట. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కన్నగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ, అనిరుద్ధ్, శ్రేయాంశ్, హస్తినాపురం ఈష్ నుండి కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విభా, స్విభు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ ట్రాక్.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరిగా రాబోతున్న పాట అతడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాంత్, లావణ్య, దుర్గయ్య, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చప్పల్ బజార్ నుండి మేడ్శెట్టి కొండలరావు, శ్రీనివాస్ పార్షిగుట్ట నుండి అఖిల, అరుణ, రాజేందర్, స్వర్ణలత కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట ఇప్పుడు జ్యోతి సైన్ ఆఫ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి నెక్స్ట్ ఆర్జే అనుపమ రెడీగా ఉన్నారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే VBGRAMJI పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పనిదినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్, ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04. ఫ్రైడే

ఒక ధార్మిక ప్రవచనకర్త చిత్రం గురించి చెప్పడం గమనార్హం. ఇంతకీ ఇన్ని విశేషాలు సంతరించుకుని మీ ముందుకు ఈరోజు ముస్తాబాయ్ వచ్చిన ఫ్రైడే మార్నింగ్ షో ఏ సినిమానో గెస్ట్ చేయండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఫ్రైడే మార్నింగ్ షోకి అత్యంత ఉత్సాహంగా స్పందించేస్తున్నారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నరసంపేట నుంచి, అలాగే ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి, సిరి రఘు సికింద్రాబాద్ నుంచి, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుంచి, అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, వీరందరూ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మాకేంటో తెలుసు అని జవాబు కూడా పంపించేశారు. తొలి వాన చినుకు తర్వాత వచ్చే మట్టి సువాసన ఈ చిత్రం. కమర్షియల్ చిత్రాలతో విసిగెత్తిపోయిన ప్రేక్షకుల మనసులో పన్నీరు చల్లిన అద్భుతం ఈ చిత్రం. 4.5 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సౌరభాలు విరుస్తూనే ఉన్న సినిమా. సగటు భారతీయుడికి సంస్కృతి, కళల పట్ల బాధ్యతను గుర్తు చేసిన అద్వితీయ కళాత్మక చిత్రం.

0: తెలుగు మన మాతృభాష అయినందుకు సంతోషంతోనూ, అద్భుతమైన చిత్ర రారాజం గురించి మీతో విశేషాలను పంచుకునే అవకాశం వచ్చినందుకు కించిత్ గర్వంతోనూ, కళల పట్ల వినమ్రమైన నమస్సులతో వివిధ భారతి వేదికగా తీసుకువచ్చాను శంకరాభరణం చిత్ర విశేషాలను ఈరోజు ఈ శుక్రవారం ఉదయం మార్నింగ్ షోగా.
1: చెప్పు ఇంకో

0: ಅವಳೇ ಬಿಟ್ಟು
1: ಸಗಮ ತನಿಸ
0: ಅವರೋಹಣ
1: ಸನ್ನಿಧ ಮಕಸ
0: ಬರಾರಿ ಶಬ್ದ ಎಕ್ಕಡಿ ವಚ್ಚಿಂದಿ ಸ್ವರ ಸಂಕರಣ ಚೇಯಡಾನಿಕಿ ಬುದ್ಧಿ ಲೇದಟೆ
2: ನಿಜರೇಲೇಂಡಿ ವೃಷಭಂ ಬರ್ತೇ మరి
0: ఏమిటది వృషభా రిషభవా
2: రిషభమేనండి రిషభమే ఏదో పొరపాటున్నాను రిషభం పడితే హిందోళం కాదు కదా చారుకేసు అవుతుంది
0: చారుకేసు
2: కాదండి చారుకేసు ఎట్ అవుతుంది కాఫీ కాఫీ అవుతుందండి
0: నువ్వు లేకరికి ముందు లే రిషభవా అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది అయ్యా తెలిస్తే తెలిసినట్లు ఉండాలి లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి
2: అది కాదండి
1: బాబు గారు సామాన్య మరొకసారి కలుస్తాం
3: గతన్ రీల్లా కనిపిస్తుందా? భారతీయ కళను ప్రపంచ స్థాయి చిత్రంగా మలిచి సంస్కృతి అంటే ఇది, కళ అంటే ఇది అని గౌరవాన్ని అందిపుచ్చుకున్న తెలుగు సినిమాకే అలంకారం. ఆభరణం శంకరాభరణం. కళలు కళ తప్పుతున్న రోజుల్లో మనకు దారి చూపి ఇది మన సంస్కృతి, దాని పట్ల మనకు ఉండాల్సింది గౌరవం మాత్రమే కాదు బాధ్యత అని గుర్తుచేశారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఇది మన సమాజానికి అందించిన మేలుజాతి వజ్రం. కోహినూర్ వెలుగు కూడా ఈ శంకరాభరణం ముందు వెలవెలపోతుందేమో కదా.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11:20. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు సినిమాకే చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. మరి ఈ సినిమా కథ ఎలా మొదలైందో తెలుసా? సిరిసిరిమువ్వ హిందీ వర్షన్ సర్గం షూటింగ్ చేసుకుని బొంబాయి నుంచి తిరుగు ప్రయాణం కట్టారు కళా తపస్వి. కమర్షియల్ హంగులు లేకుండా 6 ఫైట్లు, 5 డ్యుయెట్లు, హీరో అంటే ఇలా ఉండాలి, ఇలాంటి సూత్రాలను చెరిపేసి అమ్మ లాలనలా, ఆత్మ అందరంగంలా, హృదయ నాదంలా, నా అంతరంగ ఆవిష్కరణలా ఉంటూనే కళాత్మక చిత్రం తీయాలి అని చెప్పి వారికి అనిపించిందట. నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఓకే చెప్పేశారు. సామెత చెప్పినట్టు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా అన్నీ అమరిపోయాయా? మాట్లాడుకుందాం.

0: దర్శక నిర్మాతలు కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక దశలో ఈ సినిమాకు ముఖ్య పాత్రలో శివాజీ గణేశన్ కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ అయితేనో అని చెప్పి అనుకున్నారట. కానీ అడగలేదు. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని అడిగారు. వారు నమ్రతగా తిరస్కరించారు. నా ఇమేజ్కి ఈ చిత్రం సరిపోదేమో, నేను చేస్తే బాగున్నదేమో అని చెప్పి అన్నారు. అప్పట్లో వైజాగ్లో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న జేవీ సోమ్యాజుల్ గారిని స్క్రీన్ టెస్ట్ వేసి ఓకే అనుకున్నారు. మరి మరో ముఖ్య పాత్రకు మంజు భార్గవి గారిని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం గురించి వారి మాటల్లోనే విందామా.
1: ఈ ఆభరణం వచ్చి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి ద్వారా వచ్చింది నాకు. అంతే, ఎన్నో సినిమాలు, ఎన్నో కోట్లాది సినిమాలు తీశారండి. ఆఫ్టర్ 40 ఇయర్స్ పీపుల్ ఆర్ స్టిల్ రిమెంబరింగ్. సో ఇది దైవాధీనం అనాలి. అంతే, శివుడు హీ వాంట్ మూవీ టు బి మేడ్ వేర్ పీపుల్ కెన్ రిమెంబర్ శంకర, అంతే చెప్పాలి.
2: బాబు, ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికనే మిగిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగం. ఆ విషకీటకం శంకరుడికే ఆభరణమైందని. నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు.
0: అన్నీ మెల్లిమెల్లిగా అమర్చుకుంటున్న సమయంలో పాటలు, శాస్త్రీయ సంగీతపు కనీస సంగతులు కూడా తెలియని నేను పాడడం ఎంతమాత్రం భావ్యం కాదని నమస్కరించేశారట బాలసుబ్రహ్మణ్యం గారు. కేవి మహాదేవన్ గారికి ఫోన్ కాల్ వెళ్ళింది. మామ, బాలు పాడేటట్టుగా ట్యూన్ కడతావు కదా అని. ఎందుకంటే తెరపైన కనిపించేది శంకర శాస్త్రి గారే హీరో, కానీ తెర వెనుక మాత్రం మన బాలసుబ్రహ్మణ్యమే హీరో అని చెప్పి అన్నారట. అన్నట్టుగానే తెర వెనక హీరోకు తొలి జాతీయ పురస్కార సత్కారం శంకరాభరణమే ఆ శంకరుడి ఆభరణంగా అందింది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మన తెలుగు చిత్ర రారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. నేను మీ రేడియో సఖి అనుపమ. తొలిపాట ఓంకారనాదాలు షూటింగ్ చేశారు, తొలి సీన్ గుర్తుందా? అలా కాలాన్ని వెనక్కి తిప్పేసి చెప్పేనా? మరి హీరో అంటే స్టైలిష్గా ప్యాంటు టీషర్ట్ వేసుకొని బైక్ మీద ఎంట్రీ, ఇది రొటీన్. సహజంగా ప్రతి సినిమాలో దాదాపుగా కనిపించే ఫార్ములా. కానీ మనం మాట్లాడుకునేది 9 నంది పురస్కారాలతో. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే శంకరుడికి నవకళలు ఆపాదించి సౌందర్యాన్ని నింపిన శంకరాభరణం గురించి. పాత నీరు కావి పంచే, చేతిలో చెంబు, 60 సంవత్సరాల వృద్ధుడు, బట్టలు ఆరేసుకుంటే ధోవతి అంత, కళకోసం జీవితాన్నే అంకితమిచ్చిన శ్రీమంతుడి బోసినవ్వులా చిరుగులు. ఇది తొలి సీన్. అసలు ఎవరన్నా చూస్తారా? ఎలా ఇలాంటి సీన్ చూసి కుర్చీలు వదిలేసి వెళ్లిపోయిన వాళ్లు అదే కుర్చీల కోసం ఎగబడి టిక్కెట్లు ఎలా కొనగలిగారు?

0: అల్లు రామలింగయ్య గారి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరో కళావేదికను పునరుద్ధరిస్తారట, ఎరా పాడతావా అని పెళ్లి శుభలేఖల పేర్లు రాస్తూ నర్మగర్భంగా అడగడం, దానికి పెళ్లికొడుకు తల్లి నిర్మలమ్మగారు పొంగిపోవడం, బాబుగారి పాట అనడం చిత్రంలో ఎంత సున్నితంగా చూపించారో. పాశ్చాత్య ధోరణులతో, ఫారెన్ పోకడలతో సంగీతాన్ని ఖూనీ చేస్తున్న యువతరాన్ని శంకరశాస్త్రిగారు ఖండించి బుద్ధి చెప్పడం కూడా అంత గంభీరంగానే చూపించారు. ఈ షాట్ గురించి విశ్వనాథ్ గారు అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ ఆయన అంత ఖచ్చితంగా చెప్పి పాడితేనే ఆ యువరక్తానికి అర్థమవుతుంది. అక్కడ సున్నితత్వం పనికిరాదు. కొన్నిసార్లు పిల్లాడికి కొట్టి మరీ చెప్పాలి కదా అని అన్నారు.
1: మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి.

0: Thereafter, don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు స్వపర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
1: కెమెరామెన్ గా బాలు మహేంద్ర గారు, కానీ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దర్శకుడిగా అవకాశం రావడంతో విశ్వనాథ్ గారి అనుమతి తీసుకుని వెళ్లిపోతే వేరొకరు, అంటే బాలు మహేంద్ర గారి అసిస్టెంట్ కస్తూరి గారు పూర్తి చేశారు. అప్పటికీ 5 పాటలు రికార్డింగ్ అయ్యాయి. చివరి పాట దొరకునా రాయాలి. కానీ ఇక్కడ వేటూరి గారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఎలా? వారు కూర్చుని అలాగే హాస్పిటల్ బెడ్ మీదే రాసిచ్చారు. ఈ పాట నేను మాత్రమే రాయాలి, ఈ పాట రాశాక నాకేం జరిగినా పర్వాలేదు అన్న శివ సంకల్పంతో పూర్తయింది ఆ పాట. వినేద్దామా?

0: ఆ పాటలో చెప్పినట్టు ఇలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకురావలడం మాకు కూడా ఇలాంటి సేవ దొరకునా అని అనిపిస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఈరోజు గుర్తుకు వస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం చిత్రరారాజం, ఆణిముత్యం, శంకరాభరణం చిత్ర విశేషాలు. అన్నవరం గుడిమెట్లు, ప్రసాదం, బామ్మ కావుడు, ఒరే నా మరచెంబురా, ఇలాంటివన్నీ గుర్తున్నాయా? చంద్రమోహన్ గారు తొలిచూపులనే రాజలక్ష్మిని చూసి ప్రేమించడం ఎంత న్యాచురల్గా చూపించారు కదా. పెళ్లి చూపులప్పుడు తులసి, మంజు భార్గవి కొడుకు శంకరం, అక్క అబ్బాయి నచ్చితే స్టీల్ గ్లాసు లేకపోతే గాజు గ్లాస్ తీసుకో అనడం, అలాగే తల్లి దగ్గరకు వెళ్ళి పాడడం, ఇలాంటివి ప్రతి ఒక్క సీన్ మనరంజకంగా మనకి ఎంతో ఇష్టంగా తెరపైన కనిపిస్తాయి. పెళ్లి కొడుకు రాగాల పేర్లు చెప్పలేక అటు తర్వాత గుళ్ళో పాట పాడి మెప్పించడం మరొక హైలైట్.

0: సాక్షి రంగారావు గారితో శంకరశాస్త్రి గారి సంభాషణ గుర్తుందా? సుఖాల్ని కలిసి అనుభవించాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందామని అప్పు చేసిన డబ్బుతో కొంత అతని చేతిలో పెట్టడం చూసి ప్రేక్షకులంతా థియేటర్లలో కదిలిపోయారట. మరి కథ మనం అత్యంత క్లుప్తంగా చెప్పుకుంటే, భారతీయ కళల పట్ల అత్యంత అంకిత భావంతో ఉండే శంకరశాస్త్రి గారికి తులసి మంజు భార్గవి అనుకోని పరిస్థితులలో కలుస్తుంది. ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సమాజం ఆయన్నే వెలివేస్తుంది. ఒక జమీందారు చేసిన అత్యాచారం తర్వాత దారి తెలియక ఆశ్రయం పొందుతున్న స్త్రీమూర్తి గురించి సమాజ నిరాదరణను కూడా ధిక్కరించిన ప్రగతిశీలమైన ఆలోచనలున్నవాడు శంకరశాస్త్రి. కళావైభవం తగ్గినా తన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చుకోడు శంకరశాస్త్రి, అస్సలు రాజీ పడడు.
1: బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిగిపోయిందమ్మా. మనసులో తీసుకు తీసుకు పోయింది పాప. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామ ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి సాగు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కాని ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది. పోతూ పోతూ తన యావతి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితం.
2: ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసూ బ్రతికాను, చరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు.
1: నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకారి అనుకో పుణ్యకారికో వినియోగించవచ్చుగా.
0: ఇక్కడ తులసికి ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా శంకరశాస్త్రి గారి దగ్గర చేర్చి ఒక గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దాలనుకుని కొడుకుని పంపిస్తుంది. శంకరశాస్త్రి గారి పట్ల ఆమెకున్నది కేవలం కళారాధనే. ఆయన అప్పుల్ని తీర్చి ఆయన పేరిట కళావేదిక స్థాపించడంలో అనిర్వచనీయమైన తృప్తి పొందిన తులసి ఆ కళాకారుడి మరణంతోనే తాను కూడా ప్రాణం విడుస్తుంది. ఓహ్, క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిలుతాయి కదా.

అప్పట్లో జేవీ సోమయాజులు గారు రోడ్డు మీద ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తే ఎగాదిగా చూసేవారట జనం. అదే శంకరశాస్త్రి గారికి తెరపైన నీరాజనాలు పట్టారు. పంజాబీలు, తమిళులు, ఒకరేంటి ఉత్తర దక్షిణ భారతీయులందరూ అందరినీ కదిల్చిన తెలుగు చిత్ర రారాజం, తెలుగు సినిమాకే తలమానికం శంకరాభరణం. ఆంధ్రా దాటి తమిళనాడులో శంకరా పాట రికార్డింగ్, అంతేనా 3 రోజుల పాటు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ధార్మిక ప్రవచనకర్త ప్రసంగించడంతో అర్థమైంది తెలియనివారు ఎందరికో ఈ చిత్ర గొప్పదనం. కేరళలో అయితే ఈ చిత్రం 7.5 పాటు ఆడింది. సినిమా అంతా మలయాళంలో డబ్ చేసినా పాటలు మాత్రం యథాతథంగా ఉంచేశారు.

ఉత్తమ చిత్రంగా బంగారు నంది, జాతీయ పురస్కారం. ఉత్తమ సంగీతానికి కెవి మహదేవన్ గారికి, నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయనిగా వాణి జయరాం గారికి జాతీయ పురస్కారాలు, ఎన్నో ఇతర అవార్డులు అందుకుంది శంకరాభరణం సినిమా. ఇందాక చెప్పుకున్నట్టు 9 నంది పురస్కారాలు కూడా. రష్యా, ఇటలీ, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఆడింది. ఈ చిత్రానికి ప్రపంచమే ఛత్రం పట్టింది. మాటలు ఎక్కువగా లేకపోవచ్చు, అది తక్కువగా రాసిన జంధ్యాలగారి నేర్పరితనమా, భావాలను చూపాలనుకున్న దర్శకుడి అభిమతమా? భారతీయ కళను సినిమా మాధ్యమాన్ని ఉపయోగించి ప్రపంచానికి సగర్వంగా అలంకరించిన ఆభరణం శంకరాభరణం. భవిష్యత్తరాలకు చెప్పాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ప్రాచీనమైన కళలను రక్షించి గౌరవించి మన జీవన స్రవంతిలో అంతర్భాగంగా చేసుకోవలసిన బాధ్యత మనందరిది అని నేర్పుగా, ఓర్పుగా, కళాత్మకంగా మన మనస్సుల్లో చెక్కారు కళా యశస్వి. ఈ కార్యక్రమం విన్నాక నవతరంలో కూడా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్చుకొని గౌరవించి ముందుకు వెళ్తారన్న నమ్మకంతో వివిధ భారతి అందించిన ఆభరణం ఈ శంకరాభరణం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. ఈరోజు కవి రచయిత డాక్టర్ సీరాం నారాయణ రెడ్డి గారి వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకుని వారిని మనం గుర్తు చేసుకుందాం వారు రాసిన పాటలు వింటూ చైతన్యస్ఫూర్తిలో. మరి చైతన్యస్ఫూర్తిలో మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాము? కేదార్నాథ్ పరమ పవిత్రధామం, ఎన్నో కష్టాలు కోర్చి దర్శనానికి వెళ్తాం, తిరిగి వస్తాం పుణ్యంతో, వచ్చేటప్పుడు పుణ్యంతో పాటు ఒక చిరు బాధ్యతను కూడా నెరవేరుస్తేనో? అర్థం కావట్లేదా? ముందైతే పాట వినేద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మరి నేను ఇందాక మీ అందరితో చెప్పాను కదా, ఒక చిరు బాధ్యతను కూడా మనం నెరవేరిస్తే ఎలా ఉంటుంది అని. చార్ధామ్ యాత్ర, దీనికోసం కోట్లాది మంది ప్రార్థిస్తారు ఒక్కచోటుకైనా కనీసం జీవితకాలంలో వెళ్లాలని. అందులో ఒకటి కేదార్నాథ్. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఆనందంతో పుణ్యంతో తిరిగి వెళ్లిపోతారు. మరి పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ అందరినీ కలుస్తాడు. ఏం చెప్తాడు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని వారు రచించిన గీతాల్ని వింటున్నాం ఈ రోజు చేతిన స్ఫూర్తిలో. మరి హిమాలయ పర్వత శ్రేణులు మన దేశానికి ఎంతో గర్వకారణం, అందానికి పుట్టిల్లు కూడా. కానీ వ్యర్థాలు, వేస్ట్తో నిండిపోయి అక్కడ కూడా పరిస్థితి మారిపోతోంది. పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ హీలింగ్ హిమాలయాస్ బృందంతో కలిసి క్యారీ మీ బ్యాక్ అంటే నన్ను వెనక్కి తీసుకెళ్లండి అనే ఐడియాతో ముందుకొచ్చారు. ప్రతి ట్రావెలర్కి ఒక చిన్న బ్యాగ్ అందిస్తారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత అక్కడ పేరుకుపోయిన వ్యర్థం ఎంత మోయగలిగితే అంత, అంటే కిలో కానీ 2 కిలోలు కానీ అలా భుజం మీద వేసుకుని కిందకు తీసుకువెళ్ళాలి. అద్భుతంగా ఉంది కదా మన పర్వతాలని మనమే శుభ్రపరచుకోవడము. మరింత మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: పట్ట బోయాడు
1: అంతేనా
0: ఇరుగట్లు వరుసుకునే వరద గోదావరిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు
1: ఆ పైనా

కార్యక్రమం వింటూ చంద్రకళ గారు దీకొండ నుంచి ఒక పెద్ద కవిత రాశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి. మరి క్లుప్తంగా ఒక రెండు లైన్లు చదివైనా, గుళే పకావళితో మొదలైన అతని సినీ గీతాల

బాళింపులు, కర్పూర వసంతాలు వెదజల్లుతూ ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధాలు. చాలా చక్కగా రాశారు. మీకు తెలుగు భాష మీద పట్టుండడమే కాదు, మన రచయితలన్నా మన తెలుగు భాష పద కవితలు గురించైనా మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రదీప్ సాంగ్వాన్ గారి గురించి. హిమాలయాల్లో పేరుకున్న టన్నుల కొద్దీ వ్యర్థాలను చార్ధామ్ యాత్ర, ముఖ్యంగా కేదార్నాథ్ యాత్ర ముగించుకుని వచ్చిన అందరు ప్రయాణికులకి వీరొక సంచి ఇస్తున్నారు ఆ వ్యర్థాలను తీసుకురావడానికని చెప్పుకున్నాను కదా. టన్నుల కొద్ది వ్యర్థాలతో హిమాలయ శ్రేణులు అందాన్ని కోల్పోవడమే కాదు, దీనివల్ల పర్యావరణానికి హాని కూడా జరుగుతోంది. ఇలా కాస్త కాస్తగా ఆ వ్యర్థాలని కేదార్నాథ్ యాత్ర పూర్తయ్యాక కిందకు దిగేటప్పుడు ఆ వ్యర్థంలో కొంచెం కూడా మనము తెచ్చేశామనుకోండి, మన హిమాలయాలు ఊపిరి పీల్చుకుంటాయి. భారతీయుడిగా ఇది ప్రతి పౌరుడి బాధ్యత కాదంటారా? ప్రతి యాత్రికుణ్ణి వెంటపడి బతిమాలై అర్థం చేయించి బ్యాగ్ అందిస్తున్న ప్రదీప్ సాంగ్వాన్ చేసే నిస్వార్థ సేవకు హ్యాట్స్ ఆఫ్. పక్కవారి గురించి పట్టించుకొని ఈ రోజుల్లో పర్వత శ్రేణులను కాపాడే పవిత్రమైన పనిని భుజానికి ఎక్కించుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ప్రదీప్ సాంగ్వాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ

సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూయూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా పుష్ప 2 ఈ చిత్రంలో మహాలింగం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఆదిపురుష్. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రచించిన గీతాన్ని విందాం. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా సంగీతం అందించారు. కార్తిక్, శ్వేతామోహన్ ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్,
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.
2: ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశ్వరి గీతం, సంగీతం అందించారు అనిరుద్ధ్ రవిచందర్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 53 నిమిషాలు. ఇప్పుడు విందాం యానిమల్. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు జానీ.

0: స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా ఆలపించిన యానిమల్ చిత్రగీతం విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェニ
1: ఇప్పుడు విందాం ఆచార్య. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ద రాజా సాబ్ ఈ చిత్రంలో విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం విందాం. సంగీతం అందించారు తమన్ ఎస్ఎస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఈ ఉదయం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: 10 లక్షల వరకు మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు మంచిగా ఏదైనా బిజినెస్ లకు ఉపయోగపడండి. షాప్స్ పెట్టుకోండి, గోడౌన్స్ కట్టుకోండి. 30 లక్షల తోటి గోడౌన్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ స్థలం ఉంటే ఈ 3 సర్పంచ్ 4 సర్పంచ్లు ఎక్కడున్నా మా మహిళా సంఘానికి ఒక గోడౌన్ ఇచ్చి ఇమిడియట్లీ కట్టేసేయాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా శుభ్రం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు ఆనందకరమైన బాల్యాన్ని పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేశారు.
2: రేపటి నవ సమాజ నిర్మాణానికి నేటి బాలలే పునాదులు కాబట్టి వారి యొక్క బాల్యాన్ని చిదిమేయకుండా వారికి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ వారికి విద్యావకాశాలను కల్పించే విధంగా ఉండాలి. 14 సంవత్సరాల వరకు పిల్లలు ఇంటి పరిస్థితుల్లో ఏ పని కూడా చేయడానికి వీల్లేదు.
0: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాలకార్మికులను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ కింద 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 35,595 కోట్ల రూపాయల ప్రతిపాదనను సమర్పిస్తూ దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సంస్థల ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు కోదండరావు ఆకాశవాణి

0: తో మాట్లాడుతూ,
1: శారీరక లేదా మానసిక రుగ్మతను పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య ఖమ్మంగాను అలాగే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపు చెందేందుకు నాంది పలకాలని, అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ,
0: ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ఆయుష్ విభాగం ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయుష్ ఆసుపత్రి యోగా శిక్షకుడు రాజమొగలి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.
2: యోగా వల్ల ఏంటంటే హెడ్ ఏక్ అనేది తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, డయాబెటీస్ వాళ్ళు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, సో అన్నిటి కూడా యోగా ద్వారా డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ క్రియల ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆకాశవాణితో తెలిపారు.
3: ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే ముందుండడం అభినందించే విషయం.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల మండలంలో సభాస్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని బూరుగూడ విద్యుత్ ఉపకేంద్రంలో రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏడీఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలుల వల్ల చింతలమాలపల్లి మండలంలోని పంగిడి మాధర, గిన్నెదరి గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలం వాగుదాం గ్రామంలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రం నుంచి తిరియాని వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో అధికారులు వాటిని తొలగించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తెల్లవారుజామున నల్గొండలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జునసాగర్, హాలియా ప్రాంతాల్లో గాలివర్షం కారణంగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో రోగులకు సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులను బదిలీ చేసినట్టు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

కసివాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరి 1 గంట దాటి 20 నిమిషాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి? షో టైం. ఎస్, షో టైంకి స్వాగతం. సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైంలో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి? ఇప్పుడే మేము వివిధ్ భారతికి అలవాటు పడుతున్నామండి అంటే 0402324 0852 0423 24 08 582 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న ఈరోజు బాల కార్మిక నిర్మూలన కోసం వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్గా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. అది ప్రతి సంవత్సరం జూన్ 12 చేసుకుంటాం, అవునా? మరి ఇది అంటే ఈ రోజుని ఎప్పటి నుంచి అంటే ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం? వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12 జరుపుకుంటున్నాం, ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

స్మరిష్యో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం జూన్12న జరుపుకుంటున్నాం కదా, ఇది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 2002. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గజ్వేల్ నుంచి అనిత, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, నాగారం నుంచి ఝాన్సీ కృష్ణ, సూరారం నుంచి రాణి సుప్రియ, వరంగల్ నుంచి భిక్షపతి, భూదన్పూర్ జంపల్లి నుంచి మార్కండేయ అనిత, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, పంజగుట్ట నుంచి ఉమా, గీతానగర్ నుంచి నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నిమాని నుంచి పున్న వెంకటేశం, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఒక్క షో టైం బోలెడంత ఆనందం మాత్రమే కాదు, బల్క్ లో కంప్లైంట్స్ కూడా. మా పేర్లు చదవట్లేదు, మేము రైట్ ఆన్సర్స్ పంపించేశాము. మాకు కూడా తెలుసు మీ అందరూ చాలా తెలివైన వారు, సమయానికి వివిధ భారతి అంటే ఇష్టంతో జవాబులు కూడా పంపించేస్తారు. కానీ కాస్త మనం కూడా సమయాన్ని చూసుకుని చకచక షోని ముందుకు తీసుకువెళ్ళిపోదాము. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో పాల్గొనాలంటే నంబర్ తెలుసు కదా, 0402324082, 0402324082852. ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. ఫోన్లు మీ అందరి చేతిలో ఉన్నాయని మాకు తెలుసు. ఆర్ మాధవన్ మనందరికీ చాలా ఇష్టమైన నటుడు కదా. ఈ మధ్య వీరికి ఒక ప్రతిష్టాకరమైన అవార్డు వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆర్ మాధవన్కు అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటది? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

0: చిల్లీ సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ వినేసాం కదా. మరి ఇందాక షో టైంలో నేను అడిగాను, ఆర్ మాధవన్ నటుడు కదా వీరు, అందరూ మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం వారికి అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటో తెలుసా? పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం వీరిని సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. న్యావన్న నుంచి శ్రీరామ్ నరేందర్, అలాగే సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, అంకుషాపురం నుంచి సుదర్శన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కర్ణాటక నుంచి రామకృష్ణ, పెడన నుంచి అప్పలరాజు, భద్రాద్రి నుంచి కట్ట సతీష్ సుమలత, సూరారం నుంచి బ్రూస్లీ, ఇలంతకుంట నుంచి నాగలక్ష్మి, శ్రీకాకుళం నుంచి కృష్ణారావు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్, కానాజిగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324085.

స్టూడియోలో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తోంది, అలానే మన శ్రోతల ఆక్రోశాలు కూడా. అందరి పేర్లు చదవడానికి టైం సరిపోవట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా. సో ఎనీవే, వీలునని పేర్లు అయితే చదివేద్దాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్లో. టైం 1:45, 1 గంట దాటి 45 నిమిషాలు. షో టైంలో పాల్గొనాలంటే 0402324082, 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సింహాసనం చిత్రంలో కృష్ణ గారి సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

పాట ఎంత గోల చేస్తోందో శ్రోతలు కూడా అంతే గోలగా మేము పంపించేశాము. పాట అయిపోతుంది, మా పేరు చదివేయండి. అసలు జవాబుల కంటే రిక్వెస్ట్లు ఎక్కువైపోయాయి. మరి ఇందాక షో టైంలో నేనేం అడిగానంటే, కృష్ణ గారు నటించిన సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎవరో కాదు, షావుకార్ జానకి గారు డబ్బింగ్ చెప్పారు. మరి రైట్ ఆన్సర్స్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి కళావతి, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, నామలగుండ నుంచి చినరాజ, మోరిపులం నుంచి శ్రీనివాసరావు, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధా, హైదరాబాద్ నుంచి సుప్రియ, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, అలాగే మంచిర్యాల నుంచి పద్మారాణి, చిన్నతుమ్మలగూడ నుంచి శివకోటి శేఖర్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, నిజామాబాద్ నుంచి గోదావరి గుప్త, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, వీరందరితో పాటు ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి మీరు ఈ రోజు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: కరెంటు పోల్స్ కూడా ఎక్కేస్తానని నిరూపిస్తోంది నేటి యువతి. అదేంటి కరెంటు పోల్ ఎక్కడమంటే లైన్ మ్యాన్లు కదా ఎక్కుతారు. తికమక పడుతున్నారా? పడుతుండండి, ఒక పాట విన్నాక చెప్తాను.
1: ఎగిరి

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి తెలంగాణలోని బబ్బూరి శిరీష 22 సంవత్సరాల యువతి అమ్మ పడిన కష్టాలను తీర్చే మార్గం కోసం అన్వేషిస్తోంది. చిన్నప్పటి నుంచి చెట్లని చకచకా ఎక్కేసి మామిడికాయలు తెంపేసి అల్లరి చేసేది శిరీష. అలాంటి శిరీషకు కరెంటు పోలెక్కుతున్న లైన్ మ్యాన్ కనిపించాడు ఒకరోజు. ఆలోచనలో పడింది, ఇంతకీ తనేం ఆలోచించుంటుంది?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఎవరి అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఈ అమ్మాయికి 22 ఏళ్ళు. మరి ఒక్కరోజు తను మామిడి చెట్లయితే ఎంత చులాగ్గా ఎక్కేసిందో అంతే చకచకగా కరెంటు పోలెక్కుతున్న లైన్ మ్యాన్ ని చూసింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది శిరీష. తన పరిధి చాలా చిన్నది కావచ్చు, సంకల్పం మాత్రం ఆకాశమంత. కష్టాలే ఆమె నేస్తాలు, కానీ ఆత్మవిశ్వాసం ఇచ్చిన బలంతో కరెంటు పోలెక్కి చూద్దాం అనుకున్నది. ఎవ్వరికీ చెప్పలేదు. తొలిసారి ఎక్కింది, కాస్త కాస్తగా జారిపోతూ వచ్చింది. ఎందుకంటే మామిడి చెట్టులాగా కాళ్లకి సపోర్ట్ దొరకదు కదా. మరి దాని తర్వాత ఏం చేసింది, ఈ అమ్మాయి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది చెప్తాను.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఓరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రయత్నాల తర్వాత కరెంటు పోల్ ఎలా ఎక్కాలో ఆ పట్టు తెలుసుకుంది. అమ్మకు తెలియకుండా కరెంట్ పోల్స్ ని ఎక్కేసేది దిగేసేది అలా ఎక్కడం దిగడం నేర్చుకుంది. కానీ ఇలా కరెంట్ పోల్స్ ని ఎక్కాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలని తెలుసుకుంది. కరెంట్ ఆఫీస్కి వెళ్లి వెంటనే అడిగేసింది, నాకు ఉద్యోగం కావాలి, నేను జీవనోపాధి కోసం వెతుక్కుంటున్నాను, మా అమ్మకి సహాయం చేయాలండి అని చెప్పి చాలా ఇష్టంగా అడిగిందనమాట. ఆ అమ్మాయి అడిగిన తీరుకైతే అందరూ ఆశ్చర్యపోయారు. లైన్ మ్యాన్కి ఉద్యోగం అంటే, లైన్ మ్యాన్ అనేది జనరల్గా మనం ఏమనుకుంటామంటే పురుషులు మాత్రమే చేస్తారు కదా, అలాంటి ఉద్యోగానికి ఈ అమ్మాయి అప్లికేషన్ అడిగింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఒక అమ్మాయి వెళ్లి కరెంట్ ఆఫీస్లో లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. వినగానే ముందర అమ్మాయి కథ వినైతే అందరు కదిలిపోయారు, కానీ కరెంట్ ఆఫీస్లో మిగిలిన స్టాఫ్ అంతా నవ్వేశారట. నీ వల్ల కాదమ్మా, ఆట అనుకుంటున్నావా, ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు అని హెచ్చరించారు. అయినా ఇప్పటి వరకు మగవారే చేశారు, అసలు నీకు ఆ ఉద్యోగానికి అర్హతే లేదు పొమ్మన్నారు. ఇదేంటి ఇలా జరిగింది, నాకు అసలు ఏ విద్యలు అంత ఎక్కువగా రావు, ఎలాగైనా సరే మా అమ్మాయికి సహాయం చేయాలి అని చెప్పి నేను ఈ రంగాన్ని ఎంచుకుంటే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచనలో పడింది. ఆ ఆలోచన నుంచి ఆ అమ్మాయికి ఒక ఐడియా కూడా వచ్చింది. అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: ఒక అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. అడగగానే కరెంట్ ఆఫీస్లో ముందైతే అందరూ బిత్తరపోయారు, దాని తర్వాత నవ్వేశారు. సరే నీ పరిస్థితికి మేము జాలి పడ్డం తప్ప ఏం చేయలేమంటే ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాను. అసలు దీని ప్రొసీజర్ ఏంటో చెప్పండి. రాత పరీక్ష అయితే ఉంటుంది కదా, నేను అది మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి చదువుకుంది. పగలు రాత్రి చదువుకుంది, పూర్తి చేసింది ఆ రాత పరీక్షని, ఉత్తీర్ణత కూడా పొందింది. కానీ దాని తర్వాత చాలా కష్టమైనది ఫిజికల్ టెస్ట్. శారీరకంగా 8 మీటర్లు 8 మీటర్స్ లాంగ్ ఉన్న పోల్ని ఎక్కాలన్నమాట. అది కూడా ఆ కరెంటు పోల్ని జారకుండా ఎక్కాలి, అలాగే దిగాలి కూడా. అధికారులు నిర్వహించిన ఈ పరీక్షలో కూడా పాస్ అయింది, కానీ ఉద్యోగం మాత్రం చేతికి రాలేదు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి ఇప్పటి వరకు లైన్ మ్యాన్ పేరులోనే ఉంది కదా, పురుషుల కోసమని లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లై చేసింది. రాత పరీక్ష కూడా పాస్ అయిపోయింది చక్కగా, అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయిందన్నమాట. దీనికి అసలు ఈ ఉద్యోగానికి స్త్రీలెవరు అప్లై కూడా చేయరు. న్యాయపరమైన చిక్కుల్ని విడదీసుకొని ఇప్పుడు తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష అయ్యారు తొలి లైన్ ఉమెన్. వావ్ అనిపిస్తుంది కదా. అంటే అసలు మనకి ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మగవాళ్ళనే చూస్తుంటాం. ఎప్పుడైనా కరెంట్ పోగానే చాలా మంది లైన్ మ్యాన్ బ్రదర్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి రంగాన్ని అమ్మాయి ఎందుకు ఎంచుకుంది? ఆ అమ్మాయికి నచ్చింది, చేయగలను అని అనిపించింది. ఎంచుకున్న రంగంలో ఉత్తీర్ణత పొందడం మాత్రం నిజంగా సూపర్ కదా. ఉద్యోగం చిన్నది కావచ్చు కానీ సాధించిన విజయం మాత్రం చాలా పెద్దదే కదా. పురుషులకు మాత్రమే అన్న అక్షరాలని చెరిపేసి అందరూ అర్హులే అని మార్చినందుకు శిరీషను అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఏదో చేయాలని అందరికీ ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం, యా నేను చేసేస్తాను, నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను. చిన్నది కూడా అనుకోవచ్చు, ఆ చిన్న చిన్న గోల్స్ని కూడా మనం సాధించవచ్చు. అలా అనుకోవడానికి వేసే ఆ తొలి అడుగు, ఆ దృఢ సంకల్పం, మీ మీద మీకున్న నమ్మకమే మీ గెలుపుకు సూత్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జూలైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందనే సమాచారం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. దేశం మొత్తం కాకుండా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ చంద్రశేఖరరావు రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైందని ప్రశ్నించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ 13-14 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించింది. రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 15 నాటికి భారీ మార్పులతో అత్యంత వేగవంతమైన ఐఆర్సిటీసీ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీని ద్వారా కోట్లాది మంది ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన టికెట్ బుకింగ్ సౌకర్యం కలుగుతుందని హామీ ఇచ్చారు. దేశంలోని టెలివిజన్, రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ టెలికమ్యూనికేషన్స్ రూల్స్ 2026 పేరుతో ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. భారత షట్లర్ పివి సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్స్లో జపాన్ షట్లర్ అకెనే యమగూచితో సింధు పోటీ పడతారు.

ఫిఫా ప్రపంచకప్లో దక్షిణ కొరియా జట్టు 2-1 తేడాతో చెకియాపై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయలేదు. రెండో సగంలో చెకియా ఆటగాడు లాడిస్లవ్ తొలి గోల్ చేయగా కొరియా ఆటగాళ్లు హవాంగ్ బోయిమ్, ఓ హైన్గ్యూ గోల్స్ కొట్టి విజయాన్ని అందించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HVD ఫాలో అవ్వండి. AINNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 8 గంటలకు వినవచ్చు.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీ అయిపోయాను, వినడానికి మీరు కూడా రెడీగా ఉంటారని నాకు తెలుసు. సో చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి, మెల్లగా సిప్ చేస్తూ ఉండండి. మంచి మంచి కబుర్లు ఉన్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి. వన్ అవర్ ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి, అలాగే ఇంట్రెస్టింగ్ కబుర్లు కూడా ఉన్నాయి. ఇవాళ డే స్పెషల్, ఫస్ట్ జూన్ 12th డే స్పెషల్ ఏంటంటే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం, వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాక దీంతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు ఉన్నాయి, వాటితో పాటు మంచి మంచి ఫీల్ ఇచ్చే పాటలు కూడా ఉన్నాయి. మీరు జస్ట్ అలా హాయిగా ఛాయ్ తాగుతూ ఇలా ఇంకా హాయిగా కబుర్లన్నీ వింటూ ఉండండి. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బాలాజీ రాసిన పాట, మోహిత్ చౌహాన్ గానం పెద్ద సినిమా కోసం.
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. చిన్నారుల చేతుల్లో కలం ఉంటే, అదే పెన్నుంటే, వాళ్ళ ఫ్యూచర్ బంగారం అవుతుంది. అవే చేతుల్లో పనిముట్లుంటే ఆ బాల్యం చాలా భారంగా మారుతుంది కదా. పిల్లల నవ్వుల్లో ఒక కళ ఉంటుంది, అలాగే వాళ్ళ జీవితంలో కొన్ని కళలు కూడా ఉంటాయి. వాటికి రెక్కలు తొడగాల్సిన మనమే సంఖ్యలు వేస్తే ఎట్లా? వాళ్ళు పసిపిల్లలే కాని పనిపిల్లలు కాదు. అలాంటి గొప్ప సందేశాన్ని ప్రపంచానికి గుర్తు చేసే స్పెషల్ డే ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం, వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది చిన్నారులు చదువుకోవాల్సిన వయసులో ఫ్యాక్టరీల్లో, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో, హోటల్స్ లో, గనుల్లో పనిచేస్తున్న పరిస్థితిని గమనించిన ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, 2002లో ఈ స్పెషల్ డేని స్టార్ట్ చేసిందంట. ఈ డే మెయిన్ టార్గెట్ ఏంటంటే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించడం. ప్రపంచ దేశాలు 2030 నాటికి బాలకార్మిక వ్యవస్థను కంప్లీట్ గా నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఇది ఐక్యరాజ్య సమితి రూపొందించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజిఎస్ లో కూడా ఒక ముఖ్యమైన అంశం. మరిన్ని విశేషాలు ఈ డే గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: రాజా సాబ్ సినిమా కోసం విశాల్ మిశ్రా, థమన్ ఎస్ఎస్ అండ్ శృతిరంజన్ పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ థమన్ కృష్ణకాంత్ రచన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మన దేశంలో 14 ఇయర్స్ లోపు పిల్లల్ని ప్రమాదకరమైన పరిశ్రమల్లో లేదంటే వేరే చోట్ల పనికి పెట్టడం చట్ట విరుద్ధం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పెన్ కాస్ట్ ఎంత ఉంటుంది? మహా అయితే కొన్ని రూపాయలు ఉంటాయి. అంతకన్నా తక్కువ ఖర్చున్న ఆ పెన్ లేదంటే ఆ పెన్సిల్ ఒక చిన్నారి చేతిలో పెడితే అది అతన్ని ఒక డాక్టర్ లేదంటే ఒక సైంటిస్ట్, ఒక టీచర్, ఒక ఆర్టిస్ట్, ఇలా ఎందరినో ప్రపంచానికి అందిస్తుంది. దేశ భవిష్యత్తు వెలిగిపోతుంది. అదే చిన్నారి చేతిలో కలం బదులుగా పనిముట్లు చేరితే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరమవుతుంది. అందుకే చిన్నారుల్ని పనిలో కాకుండా పాఠశాలలో ఉండేలా చూడాలని అందరూ అందరినీ ప్రోత్సహించాలి. పేదరికం వల్ల చదువు మానేసి పిల్లలకి మనవంతు సహాయం చేస్తుండాలి. బాల్యం అంటే ఆటపాటలతో అల్లరితో ఆశలతో నిండిన అందమైన ప్రయాణం. ఆ ప్రయాణాన్ని శ్రమభారంతో కాదు, విద్య వెలుగుతో నింపాలి. ప్రతి చిన్నారి చిరునవ్వు కోసం, భవిష్యత్తు కోసం బాలకార్మిక వ్యవస్థకు మనందరం కలిసి ముగింపు పలుకుదాం. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దిన సందర్భంగా ఈరోజు చిన్నారుల కలలకి రెక్కలివ్వాలని అందరూ అనుకోండి. వాళ్ల బాల్యాన్ని కాపాడండి. పుస్తకాలతో పరుగులు తీయాల్సిన వయసులో పనులతో పోరాటం ఎందుకు? సో బాల్యం బతకాలంటే బాలకార్మిక వ్యవస్థ ఆగాలి. అంతే, ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలుసు కదా ఈ సినిమా పేరేంటో? తెలుసు కదా, ఈ సినిమా నుంచి కార్తీక్ అద్వితీయ వత్సల పాడిన పాట, కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ ధమన్ సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ జనాక్. స్టూడియో క్లాక్ టైం 5:26 రాసేసి 35 సెకండ్స్ అవుతుంది. ఒకప్పుడు పాత సినిమాలు చూడాలంటే మనకుండే ఆప్షన్స్ టీవీలు మాత్రమే. టీవీల్లో ఆ ఛానల్లో ఆ సినిమా వస్తే వెయిట్ చేసి మధ్యలో యాడ్స్ చూస్తూ అప్పుడు సినిమాని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడైతే ఓటీటీల్లో ఛాన్స్ ఉంది, కానీ అప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా ఈ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మాత్రం ఆ థియేటర్ మ్యాజిక్, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం టీవీలో వచ్చినా సరే, ఓటీటీలో దొరికినా సరే, యూట్యూబ్లో వెతుక్కున్నా సరే, దానికోసం ఎవరు వెయిట్ చేయకుండా మళ్ళీ థియేటర్లో ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూడాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్యనే జూన్ 10 నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. అసలు థియేటర్లో ఆ కోలాహలం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. జూన్ 12 అంటే ఈ రోజు కూడా సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. అలాగే రేపు అంటే జూన్ 13 కూడా ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ఏంటో మాట్లాడుకునే ముందు మొన్న జూన్ 10 రిలీజ్ అయిన సమరసింహారెడ్డి సినిమా నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయండి. ఉదిత్ నారాయణ్, సుజాత గానం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాతమద

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 5:34 క్రాస్ చేసి 32 సెకండ్స్ అవుతుంది. రేపు రీరిలీజ్ కాబోతున్న ఆ మూవీ ఏంటంటే ప్రభాస్ ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ, జేఎన్సీ పరాంజీ డైరెక్షన్లో వచ్చిన ఈశ్వర్. ప్రభాస్ ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్లు, ట్రెండ్స్, సెలబ్రేషన్స్ ఫుల్ హడావిడి చేసేస్తున్నారు ఇప్పటికే. ఆ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన 4K ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. బాహుబలి చూసిన ప్రభాస్కు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు చాలా మంది బాహుబలి సినిమా తర్వాత. అలాంటి ఆడియన్స్ అయితే ప్రభాస్ తన ఫస్ట్ మూవీలో ఎలా ఉన్నాడో థియేటర్కి వెళ్ళి చూద్దామని రెడీ అయ్యారంట. ఈశ్వర్ సినిమాలో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఎమ్మెల్యే కూతుర్ని ఒక పేదింటి కుర్రాడు లవ్ చేస్తే ఏమవుతుంది అనేది ఆ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ధూల్పేట్ ఈశ్వర్గా ప్రభాస్ యాక్టింగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. టాలీవుడ్కి ఒక మంచి హీరో దొరికాడు అని అందరు అప్పట్లోనే గెస్ చేశారు. అయితే ఇతనే తెలుగు ఇండస్ట్రీ పేరు నిలబెట్టే ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అదే మూవీ నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. ఆర్పి పట్నాయక్ స్వరపరిచి పాడిన పాట ఇది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన. స్టే ట్యూన్.

0: అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. జస్ట్ ఒక్కసారి అలా ఇమాజిన్ చేసుకోండి, మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు, దూరం నుంచి ఒక రైలు వస్తుంది స్టేషన్లోకి. అప్పుడు ఒకసారి చిన్న హారన్, కాసేపటి తర్వాత డబుల్ హారన్, ఇంకొన్నిసార్లు లాంగ్ హారన్ కూడా ఉండొచ్చు. ఇలా రకరకాల సౌండ్స్ చేస్తూ రైలు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వీటన్నిటిని రైలు కూత వేసింది అని కూడా వదిలేస్తుంటాం చాలామంది. కానీ నిజానికి ఆ హారన్లు కూడా ఒక భాష మాట్లాడతాయని మీకు తెలుసా? మనం మొబైల్లో మెసేజ్ పంపుకున్నట్టే రైళ్లు కూడా హారన్ల ద్వారా సంకేతాలు అలాగే సందేశాలు పంపిస్తూ ఉంటాయంట. లోకో పైలట్ నుంచి గార్డ్కి, రైల్వే స్టాఫ్కి, ట్రాక్ పక్కనున్న వాళ్ళకి, అలాగే జర్నీ చేసే ప్యాసింజర్స్కి కూడా ఈ హారన్లే సమాచార దూతలు. ఆశ్చర్యంగా ఉంది కదా, సినిమాల్లో హీరో ఎంట్రీకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఎలా గుర్తుపట్టిస్తామో, క్రికెట్ మ్యాచ్లో అంపైర్ చేతులుపుతూ చేసే సిగ్నల్స్ అందరికీ ఎలా అర్థమైపోతాయో, అలాగే రైల్వే ప్రపంచంలో ప్రతి హారన్కి ఒక ప్రత్యేక అర్థం ఉంటుందంట. అసలు రైలు ఎలాంటి హారన్స్ ఇస్తుంది, ఏ హారన్ ఏ సంకేతాన్ని సూచిస్తుంది, మనం ప్రతిరోజు వింటున్న ఆ శబ్దాల వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ రాజనాగ్. షూటింగ్ క్లాక్ టైం 5:45 క్రాస్ చేసి 45 seconds అవుతుంది. రైలు హారన్ల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ గురించి తెలుసుకుంటాం కదా. రైలు ఒక చిన్న హారన్ ఇచ్చిందనుకోండి, జనరల్గా అది రైల్వే యార్డ్లోకి వెళ్ళబోతుందని, లేదంటే ఇంజిన్ను మరో లైన్కు మార్చే ప్రాసెస్లో ఉంటుందని సంకేతం అనమాట. రెండు చిన్న హారన్లు వినిపిస్తే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. స్టేషన్లో గార్డుకు, ఇతర స్టాఫ్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మూడు చిన్న హారన్లు మాత్రం చాలా రేర్గా వింటుంటాం. వీటికి అర్థం ఏంటంటే బ్రేక్ వ్యవస్థలో ప్రాబ్లం, లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోవచ్చు. రైల్వే సిబ్బంది వెంటనే రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందనే వార్నింగ్ అనమాట అది. ఒక లాంగ్ హారన్ సాధారణ హెచ్చరిక. స్టేషన్ దాటేటప్పుడు, ట్రాక్ పక్కన ప్రజలు లేదంటే అనిమల్స్ ఉన్నప్పుడు, లేదా రైల్వే క్రాసింగ్ల దగ్గర జాగ్రత్త చెప్పడానికి మాత్రం ఈ లాంగ్ హారన్ యూజ్ చేస్తుంటారు. ఒకవేళ రెండు లాంగ్ హారన్లు అయితే రైలు స్టేషన్ దాటబోతుందని, లేదంటే వేగంగా ముందు కదులుతుందని సూచన. లాంగ్ హారన్ తర్వాత ఒక షార్ట్ హారన్ ఇచ్చారనుకోండి, బ్రేక్ పరీక్షలు లేదంటే ఇతర సాంకేతిక ప్రక్రియలకు సంబంధించిన సంకేతం అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే అలాగే వరుసగా చిన్న చిన్న హారన్లు వినిపిస్తే దాన్ని కూడా ఒక డేంజరస్ బెల్ అనుకోవచ్చు. అలాంటి టైంలో వెంటనే ట్రాక్లకు దూరంగా వెళ్ళడం చాలా చాలా అవసరం. సో ఇకపై రైలు కూత వినిపిస్తే అది కేవలం శబ్దం కాదు, ఒక సందేశం అని గుర్తుంచుకోండి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇప్పుడు 8 వసంతాల సినిమా కోసం కే చిత్ర పాడిన పాట, వడమాది రచన హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. స్టే ట్యూన్డ్.

నాకు ట్రైన్స్ హార్న్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక ప్రైడ్ మూమెంట్ అనిపించే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వన. ఎలక్ట్రిక్ లోకోమోటివ్లతో డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని ఒకే ఒక దేశం ఏంటో తెలుసా? మన భారతదేశం. నిజంగా ఇది ప్రైడ్ మూమెంట్. అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఇంకా ఈ ఘనతను సాధించలేదు.

0: की आवश्यकताओं के अनुरूप आयोजित कराने के लिए प्रतिबद्ध है। कौशल विकास और उद्यमिता मंत्री जयंत सिंह ने आज नई दिल्ली में समग्र आईटीआई परिवर्तन के लिए गठित रणनीतिक परामर्श और सुधार कार्यबल सारथी की पहली बैठक की अध्यक्षता की। सारथी देश के आईटीआई तंत्र में अगली पीढ़ी के सुधारों को गति देने के लिए केंद्र, राज्यों, उद्योग जगत और प्रमुख संस्थानों को एक साथ लाने वाला सहयोगात्मक मंच है। भारत एआई मिशन ने आज वार्या नामक एक वीडियो मॉडल शुरू किया है। इससे कम खर्च पर प्रासंगिक और अत्याधुनिक वीडियो बनाए जा सकेंगे। नई दिल्ली में इलेक्ट्रॉनिकी और सूचना प्रौद्योगिकी मंत्रालय के सचिव एस कृष्णन ने कहा कि भारत एआई मिशन के अंतर्गत समर्थित मॉडलों में से एक का शुरू होना देश की एआई यात्रा में महत्वपूर्ण है। पीवी सिंधु ने ऑस्ट्रेलिया ओपन बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल्स के सेमीफाइनल में प्रवेश कर लिया है। सेमीफाइनल में सिंधु का मुकाबला जापान की अकाने यामागुची से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102. బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రామ్ మిర్యాల పాడిన పాట బ్యాండ్ మేళం సినిమా కోసం చిత్రబోసు రచన విజయ్ బుల్గాని సంగీతం.
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సింగరేణిలో మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సంబంధాలతో ఈ ప్రాజెక్టు ఎన్ఓసీ సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపగా ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 9,883 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ద పరిహారం చెల్లించేందుకు సిద్దమైందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశ రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर, यानी कल्चरल, सोशल

0: स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है।
1: దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్స్టేషన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ
2: గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌర శక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి విద్యుత్కి పెద్దపీట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రికార్డు నమోదు చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కోట శంకర్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ,
3: కూరగాయలు అమ్మినా లేకుంటే ఇంకెక్కడైనా ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మనము క్యాష్ కాదు డిజిటల్ పే మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీ దేశం లోపల తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డిజిటల్ పేను అరే ఏ రకంగా ఇది చేశారు, మేము కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచన వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా కశ్మీర్ నుంచి మొదలుకొని అటు అస్సాం, ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ ఆ బార్డర్స్ ని ఆనుకుని కొన్ని 1000 కిలోమీటర్ రోడ్స్ బార్డర్స్ ఆడుకుని వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి దగ్గరగా ఉన్నవారే మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని బయటపెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రామారావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సామన్పల్లి గ్రామంలో MGNREGE నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. డ్రగ్స్ అక్రమ వినియోగం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారించేందుకు ఈగిల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
4: ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఒక స్పెషల్ టీమ్ పెట్టేసి దానికి సంబంధించిన ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినట్టు బడ్జెట్ కేటాయించి దానికి మొత్తం డిపార్ట్మెంట్ ఒక వింగ్నే కంట్రోల్ కోసం అని చెప్పేసి ఒక ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్పెసిఫిక్ గా డ్రగ్ కంట్రోల్ చేయకపోతే మన యువత భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి. కూకటి వేలతో దీన్ని పెకలించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చాలా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన యోగా గురూజీ పానుగంటి శ్రీనివాస్ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు.
5: జూన్ 21, 2026 రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి మానవ ఆరోగ్యం గురించి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ప్రతి యొక్క డిపార్ట్మెంట్ విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు సమాజ అభివృద్ధి కోసం యోగా ఆసనాలు వేసి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి విన్నవిస్తున్నాను.
1: మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక బీబికా ఆలం ఊరేగింపుతో పాటు ఇతర మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరరావు కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రపురం గ్రామ పరిధిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను

0: జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. కాల్వ పరిస్థితి, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 2,60,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే కచ్చకాల్వ నిర్మాణ పనులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ 5వ వైర్లెస్ యాంటినా మైక్రోవేవ్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగ సంచాలకుడు రాజీవ్ జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇవాళ నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో వనపర్తి జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ పురుషుల విభాగం జావెలిన్ త్రోలో వెండి పథకం సాధించారని వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
3: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగస్ట్. టుడే క్లాక్ టు టైమ్ 6:20 క్రాసెస్ 58 సెకండ్స్ అవుతుంది. ఫంకీ సినిమా కోసం ఈశ్వర్ దత్తు పాడిన పాట వింటారు. దేవ్ పవార్ సాహిత్యం, భీమ్ సిసిరులియో సంగీతం.

0: మిరాయి సినిమా కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట గౌరహరి, సంగీతం కృష్ణకాంత రచన.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జున. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా కోసం శరల్ సంతోష్, శ్రీనివాస జయశీలన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి రచన, లియోన్ జేమ్స్ సంగీతం.

పలుకుచ్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు, నేను మీ అజయ్ నాగర్. శృతి రంజని పాడిన పాట ఊజీ సినిమా నుంచి వచ్చేస్తుంది, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. సాహిత్యం SS థమన్, సంగీతం

0: दोस्तों, अगर आप हमें कोई सूचना या सलाह देना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं इस नंबर पर 09515227039। आई रिपीट 09515227039। और हमारा ईमेल आईडी है feedback@gmail.com। आई रिपीट feedback@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ టైం 6:51 క్రాస్ చేసి 44 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు చంద్రబోస్ రాసిన పాట ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా కోసం వివేక్ మెర్విన్ సంగీతం, వివేక్ శివ, విశాల్ దడ్లాని గానం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
3: ఇప్పుడు వచ్చేస్తుంది సాయి అభ్యంకర్ జోనిత పాడిన పాట. డ్యూడ్ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి రచన, సాయి అభ్యంకర్ సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

0: ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: भारत सरकार के शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయ్ దాయ్ ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి

0: భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, ఓరల్ హెల్త్ కేర్. డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఆరోగ్య జీవనం శీర్షికన నోటి శుభ్రత, ఓరల్ హెల్త్ కేర్ గురించి మనకు తెలియజేయడానికి డాక్టర్ శ్రీను నాయక్ గారు, ప్రముఖ డెంటల్ సర్జన్ మరియు ఆర్థోడాంటిస్ట్, మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసారు. నమస్కారం అండి శ్రీను నాయక్ గారు.
2: నమస్తే సార్.
1: నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు.
2: Yes, yes, you are right, sir.
1: ఈ నోరు పరిశుభ్రత గురించి మాకు తెలియజేయండి సార్.
2: Yes, sir. సో నోరు పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే మనం మాట్లాడే మాట బాగుంటే సో సొసైటీ కూడా బాగుంటుంది. అలాగే మనం ఏదైతే మనం ఓరల్ హెల్త్ మీరు మంచిగా చూసుకుంటే మీ శరీర ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది.
1: మామూలుగా నోరు గేట్ వే ఆఫ్ అవర్ హెల్త్ అంటే
2: హెల్త్ ఎస్ గేట్ వే ఆఫ్ హెల్త్ అన్నమాట.
1: ఏ తిన్నా
2: దాంట్లో తినాలి, నోటితోనే వెళ్ళాలి. వాడు ఏం తిన వాటర్ తాగినా ఏం తినాలన్నా కూడా నోటితోనే వెళ్ళాలి. సో అలాంటి నోరుని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. సో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మనం అందరూ అంటున్నాం. ఎలా ఉంచుకోవాలి ఫస్ట్ ఏమంటే, ఇదివరకు మనం చెప్పినట్టు సో బ్రషింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బ్రషింగ్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే 1 సారి, రాత్రి పడుకునే ముందు, అన్ని అన్నం తిన్నాక అన్ని అయిపోయినాక మనం పడుకునే ముందు 5 మినిట్స్ ముందు మీరు బ్రషింగ్ చేసుకొని చూడండి. మార్నింగ్ లేవగానే మీరు మీ గాలిని ఊది చూడండి. మీరు చూస్తే మీకే అనిపిస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. సమ్టైమ్స్ డెంటల్ సర్జన్స్ కూడా చేయరు, కానీ చేసేవాళ్ళు మాత్రం డెఫినెట్లీ చాలా బాగుంటాయి. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే సగానికి సగం మనము డెంటల్ డిసీజెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మీ ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోతుంది డెంటల్ డాక్టర్కి పోకపోతే.
1: డెంటల్ డాక్టరే కాకుండా పూర్తి ఆరోగ్యం సంబంధించిన ఏ డాక్టర్
2: ఏదో పెట్టుకున్న అవసరం లేదు. సపోజ్ గొంతు నొప్పి వచ్చింది, లేదా ఫీవర్ వచ్చింది. సో ఎందుకు వస్తుంది గొంతు నొప్పి, ఎందుకు వస్తుంది, లేదా ఫీవర్ ఎందుకు వస్తుంది? సో నా ప్రాక్టికల్గా ఏమంటే, నేను నా అనుభవం, నేను పేషెంట్ చూస్తున్నప్పుడు మేము ఎక్కడన్నా మనం పన్ను లేకపోతే పక్క పళ్ళను సపోర్ట్ తీసుకొని మేము బ్రిడ్జ్ లాగా పెడుతుంటాం. సో అప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మేము మౌత్ మాస్క్ అనేది వేసుకుంటాం సార్. యూజువలీ ఎప్పుడైనా నేను సింగిల్ మౌత్ మాస్క్ నేను పెట్టుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే అనేది నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అతని నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ మనం చేయడం వల్ల, ఆ ఎరోజాల్స్ వల్ల మేము ఇన్హేల్ చేసి దాని నుంచి గొంతు నొప్పి వస్తుంటుంది. సో అలా అంటే అతని నోట్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మేము 2 డబుల్ మౌత్ మాస్క్ వాడడము, లేకపోతే ఫేస్ షీల్డ్ వాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏముంటుందంటే, మన నోరు మన శుభ్రంగా లేదు అనుకుంటే 100% మనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఆ ఇన్ఫెక్షన్ అనేది మన లాలాజలం ద్వారా ఎక్కడైతే లాలాజలం వెళ్తుంటాయో, ఎన్ని పార్ట్స్కి వెళ్తుంటుందో అన్ని పార్ట్స్కి మనకు స్ప్రెడ్ అవుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, కడుపు నొప్పి వస్తుంది. ఎందుకు? మనం సరిగా ఫుడ్ ఏదైతే రాత్రి అన్నా ఫుడ్ మనం తిన్నాము, లేకపోతే హోటల్ ఫుడ్ తిన్నామంటే కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల దాకా వెళ్ళిపోతుంటుంది. మెయిన్ థింగ్ ఏమంటే, నేను గమనించింది ఏమంటే, ఈ నోటి శుభ్రత లేకపోవడం మేలు మెయిన్లీ ఈ చిగుళ్ళ వ్యాధి వలన, తర్వాత నెక్స్ట్ పిప్పి పళ్ళు వలన చాలా మటుకు ఈ ఇన్ఫెక్షన్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఇవి రెండు మనం రాకుండా మనం చూసుకుంటే, మన నోటి శుభ్రత మనం మంచిగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి డాక్టర్ దగ్గర కూడా మనకు పోనవసరం లేదు.

0: సో ఎందుకు ఈ చిగుళ్ళ వ్యాధి అంటే మనకు బ్రషింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పంటి మీద ఉన్న గార పట్టి ప్లాక్ అనేది అంటాం, ప్లాక్ ప్లాక్ లాగా చేరుతుంది. ఆ ప్లాక్ను మనం ఆ టైంలో మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అప్పుడు అది గట్టిగా అయిపోతుంది, అప్పుడు క్యాల్కులస్ అంటాం సార్. ఆ క్యాల్కులస్ ఆ స్టేజ్లో కూడా వీళ్ళు వెళ్ళి డెంటల్ డాక్టర్ దగ్గర క్లీన్ చేసుకోకపోతే దాని నుంచి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చిగుళ్ళు వాపు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, నోటి అంటే బ్యాడ్ బ్రీత్ ఉండడము, అలాగే ఈ పన్ను లూజ్ కావడం కూడా స్టార్ట్ అయిపోతుంది.
1: డాక్టర్ గారు బ్యాడ్ బ్రెత్ అన్నారు, మీరు కొంతమంది సమాజంలో మనం తిరిగేటప్పుడు వాళ్ళు పక్కన వచ్చి మాట్లాడుతుండగానే ఒక రకమైన పంజంట్ స్మెల్ అంటే వాళ్ళ పక్కన ఉంటే మనకు వాంతికి వచ్చే పరిస్థితి వచ్చి ఉంటుంది, దానికి కారణం కేవలం ఈ నోటి పరిశుభ్రత లోపం అంటారా?
0: 100% సార్, నోటి శుభ్రత లేకపోవడమే. ఈవెన్ దో నేను కూడా చాలా మంది అలా ఫేస్ చేస్తాం, చాలా మంది పేషెంట్ మేము అంటే మేము ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు నోరు తెరవమని మేము పేషెంట్ చూస్తుంది, నోరు తెరిచి చూడాలి కదా, నోరు తెరవడం అని చెప్పి ఒకసారి మాకు కొట్టేస్తుంది అనమాట. సో దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ ఓరల్ హెల్త్, అంటే నోటి శుభ్రత లేకపోవడమే మెయిన్ కారణం. కొంతమందికి వెరీ రేర్ ఒక అంటే ఒక 5% పేషెంట్స్కి నోట్ అంటే కడుపులో అల్సర్స్ ఉంటే అంటే మనకు ఏదైతే ఇంటెస్టైన్స్ ఉంటాయో స్మాల్ ఇంటెస్ట్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ ఎవరైనా అల్సర్స్ ఉంటే అలాంటి వాటికి వాళ్ళకి కొంతమంది బ్యాడ్ బ్రీత్ రావడం జరుగుతుంటుంది. మీకు బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే చాలామంది ఏమంటే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గర వెళ్ళిపోతుంటారు. ఫస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గర కాదు వెళ్లాల్సింది, ఫస్ట్ దంతవైద్యం దగ్గర వెళ్ళాలి. సో దంతవైద్యం దగ్గర వెళ్ళేసి ఇవన్నీ చెక్ చేయించుకొని అంటే పిప్పి పళ్ళు ఉన్నాయా లేకపోతే పిప్పలు ఉంటే వారిని ట్రీట్మెంట్ చేసుకోవడం, చిగుళ్ళ వ్యాధి ఉందా లేకపోతే ఎక్కడన్నా తిన్నాహారం ఇరుక్కుంటుందా, ఎక్కడన్నా ఈ జ్ఞానదంతం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందా అని ఇవన్నీ అయిన తర్వాత అప్పటికీ తగ్గపోతే అప్పుడు వాళ్ళు మేము గ్యాస్ట్రోఎంటరాలజీ రెఫర్ చేస్తుంటాము. మోస్ట్లీ 99% బ్యాడ్ బ్రీత్ అనేది నోటి శుభ్రత లేకపోవడమే జరుగుతుంటుంది సార్.
1: అంటే ఈ కాజెస్ అన్ని రూల్అవుట్ చేసిన తర్వాత అంటే ఈ కారణాలు ఏవి లేవు అన్నప్పుడు బహుశా మీరు అన్నట్టుగా కడుపులో ఏదైనా అల్సర్స్ కానీ ఇంకేదైనా ఫామ్ అయినా దానివల్ల వచ్చే స్మెల్ బయట నోట్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఇనీషియల్ గా తొలుత డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్అవుట్ చేసుకుంటే మొదటి సమస్య అక్కడే తీరిపోయే అవకాశం ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ గారు మీరు ఈ బ్యాడ్ బ్రెత్ గురించి చెప్పారు, ఫుడ్ పాత్ర అంటే మనం తినే ఆహారము ఈ బ్యాడ్ బ్రెత్కి ఏమన్నా కారణభూతమవుతుంది అంటారా?
0: అంటే యూజ్లీ ఏమంటే మనకు ఎనీ స్టిక్కీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ యూజ్లీ జిగురుగా ఉండే పదార్థాలు అంటే మనకు ఎస్పెషలీ బయట కంట్రీస్ నుంచి చాక్లెట్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంత జిగుటుగా ఉండడం ఎంత మనం నమ్మిలినా కూడా పంటి మీద ఉండిపోతుంటాయి ఎస్పెషలీ పిల్లలు. సో మనం కొద్ది అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మనం బ్రష్ చేసుకోవడం జరుగుతుంటది, పిల్లలైతే అవేర్నెస్ ఉండదు కాబట్టి అలాగే ఉండిపోతుంది, ఎంజాయ్ చేస్తారు అది నోట్లో స్వీట్గా ఉండడం లాలాజీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో దాంతో ఏమవుతారంటే ఈ లాలాజీలం మన లాలాజీలంలో కొన్ని లక్షల బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి హెల్తీ బ్యాక్టీరియా. సో ఎప్పుడైతే ఈ హెల్తీ బ్యాక్టీరియాకి మనకు అక్కడ సోర్స్ దొరుకుతుందో అక్కడ ఉండిపోయి అక్కడ నుంచి ఈ బ్యాక్టీరియా నుంచి కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పిప్పలు స్టార్ట్ అవుతుంటుంది. సో అలా మనం ఈ ఎప్పుడైనా మనం నిన్నటి ఫుడ్ వాడడము, ఈ ఫ్రిడ్జ్లో చాలామంది ఏమంటే మనకు ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత ఒక 3 రోజుల ఫుడ్ 4 రోజుల ఫుడ్ లేదా స్పెషల్ చికెన్ అయితే 3-4 రోజులు ఉండి అక్కడే ఉండి మనం తీయడము జరుగుతూ ఉంటుంది. అలాంటి వల్ల ఏమంటే మనకు డెఫినెట్లీ మనకు అంటే ఓరల్ హెల్త్కే కాకుండా జనరల్ హెల్త్ మీద కూడా ఎఫెక్టివ్ పడుతుంది సార్.
1: అంటే స్టేల్ ఫుడ్ తీసుకోకూడదు
0: ఏరేటెడ్ డ్రింక్స్ కానీ ఏదైనా మన కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి మనకు ఏదైనా జంక్ ఫుడ్ తినడం వల్ల ఏదైనా కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ అంటే మనకు మేము చెప్పేది ఏమంటే యాజ్ ఏ డెంటిస్ట్ గా ఏదన్నా మనం మిల్క్ తీసుకోవడం, మిల్క్ తీసుకున్నా కూడా వాటర్ తాగడము, ఎగ్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్ నాన్ వెజ్ కూడా ఫ్రెష్ నాన్ వెజ్ వండుకొని అలాంటి చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఓరల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ప్లస్ జనరల్ హెల్త్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది.
1: భారతదేశంలో మనం చాలా అంటే మన దేశంలో ఉండే వాళ్ళు చాలా అదృష్టవంతులండి, పాశ్చాత్య దేశంలో 6 నెలలు సూర్యుడు కనబడవు.
0: అవును.
1: కాబట్టి వాళ్ళు దాచిపెట్టుకుని తిన్నా అర్థం ఉంది.
0: అవును.
1: మనకి ఏ పూట కాపుటకి నిత్యం ఆయన దైవ దర్శనం అయినట్టుగా ఆ సూర్య దర్శనం అవుతుంది, కూరగాయలు కావాల్సినవన్నీ కూడా ఫ్రెష్ గా దొరికినప్పుడు ఫ్రెష్ గా వేడిగా తినడమే కరెక్ట్.
0: కరెక్ట్.
1: స్టేల్ ఫుడ్ తీసుకుంటే కేవలం దంతాలకే కాదు మిగతా ఆరోగ్యానికి కూడా చెడుపు
0: జరుగుతుంది.
1: మంచి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్టేల్ ఫుడ్ అంటే ఫుడ్ యొక్క పాత్ర చెప్పారు, మనిషి నిత్య దైనందిన డే టు డే లైఫ్ స్టైల్లో ఏ మార్పుల వల్ల ఈ డెంటల్ కేర్ దెబ్బతినే అవకాశం ఉందంటారు?
0: సో మార్పు అనేది మనకు ఎస్పెషలీ అంటే మనం ఏదైతే డైట్ తీసుకుంటామో దాని వలన, తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ కూడా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మేము చూస్తుంటాము ఇది వరకు పిల్లల్లో ఏమంటే ఈ ఎగుడు దిగుడు పళ్ళు రావడం అనేది చాలా తక్కువ చూసేవాళ్ళం.

0: ఇప్పుడు ప్రతి పిల్లాడికి ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల మన హైట్తో పాటు జా సైజ్ అనేది, అంటే దవడ సైజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమంటే పంటి సైజ్ అంతే ఉండి దవడ సైజ్ ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో అప్పుడు ఈ టీత్ అనేది ఇర్రెగ్యులర్ రావడం జరుగుతుంటుంది. అదొకటి. తర్వాత హెడిటరీ ఫ్యాక్టర్స్, కొన్ని హెడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వంశపారపరంగా కూడా మనకు సౌత్ ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ మదర్ సైడే కానీ ఫాదర్ సైడ్ అని ఎవరైనా ఇలాంటి ఎత్తుపళ్ళు ఉన్నా లేకపోతే ఇది ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా కూడా వాళ్ళలో అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏమంటే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్లీ ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు అవర్ హ్యాబిట్స్ అండ్ డైట్ ఎలాంటి తీసుకుంటాము, తర్వాత నెక్స్ట్ మనం బ్రషింగ్ ఎలా చేసుకుంటాము, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది సార్ మనకు.
1: ఈ ఓరల్ హెల్త్ కేర్ అంటే ఈ నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటంటారు? మీరు అన్నట్టుగా బ్రషింగ్ చేయడము 2 times, తర్వాత తిన్న వెంటనే నోరును పుక్కిలించి ఏ ఆరోగ్య పదార్థాలు పంటి సందులో ఉండకుండా జాగ్రత్త పడడం, ఇవి కాకుండా ఇవైతే నిత్య జీవితంలో భాగం చేసేయాల్సిందే ప్రతి ఒక్కరూ, వయసుతో సంబంధం లేదు.
0: అవును,
1: ఇవి కాకుండా ఇంకేమైనా ఒక డాక్టర్ గా మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇవి కాకుండా ఇవి డైలీ మనం చేసే యాక్టివిటీస్, ప్రతి మనిషి చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. ఇవి కాకుండా అంటే ఇది మనకు అనుకున్నట్టు పీరియాడిక్ డెంటల్ చెక్అప్ అనేది చాలా చాలా అవసరం అండి. సో బయట కంట్రీస్ లో ఏమంటే తప్పనిసరిగా వాళ్ళు ప్రతి ఇయర్ గానీ కంపల్సరీ డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు కంపల్సరీగా దే సజెస్ట్ టు గో ఫర్ పీరియాడిక్ డెంటల్ చెకప్. సో పీరియాడిక్ డెంటల్ చెకప్ వల్ల మన ఓరల్ హెల్త్ ని మంచిగా ఉంచుకోవడమే కాకుండా తర్వాత మన ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
1: అంటే
0: సింపుల్ గా ఏమంటే, నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక పిప్పి పన్ను వచ్చిన తర్వాత ఆ పర్సన్ని ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక డెంటల్ డాక్టర్ దగ్గర, కామన్ డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి ఫిల్లింగ్ చేసుకుంటే ఒక 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ ఖర్చు పెట్టుకుంటాడు. అదే పిప్పి పన్ను ఇంకా ప్రోగ్రెస్ అయిపోయి మనకు పెయిన్ వస్తే కదా అతను, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, ఆ తర్వాత మనం దాని మీద క్యాప్ పెట్టాలి. సో అప్పుడు ఏమవుతానంటే ఇదే 1000 రూపాయలు కనీసం 10,000 దాకా, అంటే ఒక 10 times పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డెంటల్ డాక్టర్ ఫ్రీక్వెంట్ గా ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం 3 సార్లు వెళ్ళాలి. 3 సార్లు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ వెయిటింగ్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా కూడా ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫార్ బెటర్ అండి.
1: ప్రివెన్షన్ ఈజ్ మోర్
0: బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కాబట్టి, సో ప్రివెన్షన్ మీద ఎక్కువ అంటే మనం ఫోకస్ చేస్తే సో మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఖర్చు తగ్గిపోతుంది. సో దానివల్ల మిగతా వాళ్ళు కూడా మనం మంచిగా ఉంటే డెఫినెట్లీ మన పిల్లలు మనం చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో దాంతో సొసైటీ కూడా మంచిగా ఉంటుంది అండి.
1: ఖచ్చితంగా తల్లిదండ్రులే పిల్లలకి రోల్ మోడల్స్.
0: ఎస్ సార్.
1: వాళ్ళు ఏ పద్ధతుల్ని ఆశ్రయించి ఏ పద్ధతుల్ని పాటిస్తే వాళ్ళు అదే కరెక్ట్ అనే భావనలోకి వెంటనే జంప్ అవుతారు. కాబట్టి మనం కరెక్ట్ గా బ్రష్ చేసుకుని, మనం పుక్కిలించి, మనం సరైన ఫుడ్ తిని, మనం పీరియాడికల్ గా డాక్టర్ దగ్గర వెళ్ళి చూసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.
0: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఓరల్ హెల్త్ కేర్ డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో టాటో టైం 7:30 క్రాసేసి 5 సెకండ్స్ అవుతోంది. పాటతో ప్రయాణం వింటున్నారు, ముందుగా వినండి. ద్వారక సినిమా కోసం సమీరా భరద్వాజ్ పాడిన పాట, రహమాన్ సాహిత్యం, సాయి కార్తిక్ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో

ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: పాటతో ప్రయాణం ఉంటున్నారు. దిస్ ఈజ్ యువర్ అర్జునాథ్. 7:38 ట్రాసెస్ 49 సెకండ్స్ అవుతుంది. స్టూడియో క్లాక్ లో ఫిరా సినిమా కోసం మధుప్రియ రామ్ కి పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ రచన, శక్తికాంత్ కార్తిక్ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. రారండు వేడుక చూద్దాం. ఈ సినిమా కోసం దేవి శ్రీప్రసాద్ స్వరపరిచిన పాట సాగర్, గానం శ్రీమణి రచన.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు.

0: ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. హైదరాబాద్ డిఆర్డీఎల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నెల 2వ తేదీన తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన బహిరంగ సభకు కేవలం శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని మాత్రమే పోలీసులు అనుమతించలేదని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై జూలైలో బిల్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి పనులపై సమీక్షించారు. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పెండింగ్ పనులను వేగవంతం చేసి వచ్చే 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. అమెరికా రాయబారికి 2వసారి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. 2 రోజుల క్రితం ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి ఘటనలో 3 భారతీయ నావికులు మృతి చెందారు. అమెరికా దాడికి నిరసనగా ఢిల్లీలోని రాయబారికి మరోసారి సమన్లు అందజేసింది. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్రా అనుభవాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఈరోజు ప్రారంభమవుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు రేపు ఉదయం 8 గంటలకు వినవచ్చు.

గద్దలకొండ గణేష్. ఈ సినిమా కోసం మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాట. అది గానం మిక్కీ జే మేయర్ అంట్రా కులకర్ణి, రచన భాస్కర భట్ట రవికుమార్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టు టైం ఎగ్జాక్ట్గా 8:00 అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ సినీ గాయకులు, సంగీత దర్శకులు, పాటల రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: సంపంగి చిత్రంలో అందమైన కుందనాల బొమ్మరా, గుండెనెందుకు ఇచ్చావురా దేవుడా, అలానే మార్షల్ చిత్రంలో కళ ఇలా, ఇటువంటి ఎన్నో గొప్ప పాటల రచయిత, గాయకులు, సంగీత దర్శకులు శ్రీ వరికుప్పల యాదగిరి గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే, థ్యాంక్ యూ.
0: సార్, మీరు ఎంతో కాలంగా ఈ సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నారు, పాటల రచన, సింగింగ్ లేదా మ్యూజిక్ డైరెక్షన్ ఇలా అనేక అంశాల్లో మీరు వర్క్ చేస్తున్నారు, అసలు ఈ సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఏమిటి అంటే మీరేం చెప్తారు?
1: చిన్నప్పటి నుంచి ఈ సినిమా పాటలే రేడియోలో విని పాడేవాడిని. పాడినప్పుడు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ బాగా మెచ్చుకునేవాళ్ళు.
0: స్కూల్లో కానీ మీ ఊర్లో కానీ మీరు పాడిన పాట ఏదైనా గుర్తుందా మీకు?
1: నేను 9th క్లాస్ ఉన్నప్పుడు గీతాంజలి సినిమా వచ్చింది, అప్పుడు అన్ని పాటలు నేను పాడేవాడిని అనమాట. ఒకరోజు మా క్లాస్ టీచర్ రాకపోతే మా హెడ్ మాస్టర్ గారు వచ్చి, అరే నాకు వర్క్ ఉంది ఆఫీస్ వర్క్, యాదగిరి నువ్వు పాట పాడు, అందరు

0: సైలెంట్గా ఉంటారు, నేను వర్క్ చేసుకుంటాను. అయితే నేను గీతాంజలిలో ఓ పాపాలాలి అని పాట ఉంటుంది, నేను పాడడం ఏంటంటే పాడుతూ దరివేస్తూ ఇంటర్లూడ్స్ కూడా విజిల్ తెస్తాను అనమాట. ఆయన అలా నేను పాట స్టార్ట్ చేశాను, రాస్తున్నారు ఏదో, ఆ పాట కొంచెం అయ్యేసరికి కళ్ళ జోడు అలా తీసి అలా అలా అనుకుంటూ పాట అయ్యేసరికి ఆయన నిద్రపోయారు.
1: ఓకే,
0: అందరు సైలెంట్ అయ్యి సార్నే చూస్తున్నారు. ఒక 5 నిమిషాలు లేచి, అరే నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందిరా, ఒకసారి రికార్డ్ చేసుకొని చూడు, నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు సింగింగ్లో, వదిలేకు దీన్ని అని చెప్పారనమాట.
1: అలా సార్ పని కోసం మిమ్మల్ని పాడమంటే సార్నే నిద్రపుచ్చిన మీ టాలెంట్, ఆ ప్రశంసలతో స్టార్ట్ అయిన మీ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చుంటారు, ఎంతో చూసుంటారు జీవితాన్ని. రీసెంట్గా చేసిన మార్షల్ చిత్రంకి కళా ఇలా అనే పాటకి మంచి గుర్తింపు వచ్చింది. మీరు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. రేసు గుర్రం సినిమాలో మీరు రాసిన పాటలు పాపులారిటీ వచ్చింది. హుషారు అనే సినిమా కూడా చేశారు ఈ మధ్య. మీ సినిమా జీవితం గురించి చెప్పండి.
0: కొన్ని సినిమాల్లో చూపిస్తాం హీరో స్టార్టింగ్ ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదుగుతాడు, ఎన్నో కష్టాలు పడతాడు. అంటే సినిమాలో చూపించేది చాలా తక్కువ, రియల్ లైఫ్లో చాలా ఎక్కువ ఉంటాయి, రిస్కులు చేయాల్సి ఉంటుంది. జీవితంలో గెలిచినప్పుడే హీరో అవుతాం. అంటే గెలుపు రాకుండా పోరాడిన హీరోలు చాలామంది ఉంటారు మనకు తెలియకుండా, ఎందుకంటే గెలుపు వచ్చిన వాళ్ళనే గుర్తిస్తారు.
1: గెలుపు రాకుండా, గుర్తింపు రాకుండా హీరోలు చాలా మంది.
0: గుర్తింపు రాకపోవడం అంటే గెలవకపోవడమే అది. అలాంటి హీరోలు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఏదో టైంలో ఏదో విషయంలోనో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పోరాడి మనం ఎప్పుడైతే మనకు గెలుపు వస్తుందో అప్పుడు మాత్రమే సమాజం కానీ ప్రపంచం కానీ గుర్తిస్తుంది. వాళ్ళనే హీరోలు అనుకుంటాం కానీ మనకు తెలియకుండా చాలా మంది హీరోలు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో కూడా.
1: మీరు పనిచేసిన మొట్టమొదటి సినిమా ఏది?
0: నేను ఫస్ట్ సినిమా అంటే ప్రేమపల్లకి, వినీత్ గారు, రోజా అండ్ సురేష్ గారు, సానాయుధరెడ్డి గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్. ఆ సినిమాలో నేను 2 పాటలని కంపోజ్ చేసి రాశాను అనమాట. సో యాక్చువల్గా నేను రైటర్ అని అనుకోలేదు, నేనేదో కంపోజ్ చేసింది అట్లా రాసుకునేవాడిని నాకు నచ్చినట్టుగా. వాళ్ళు ఏంటంటే నేను రాసుకున్నవి బాగున్నాయని తీసుకున్నారు. యాక్చువల్గా సినిమాలు నేను సింగర్గా ఎంటర్ అవ్వాలి, సో కొన్ని కారణాల వల్ల సింగర్ అవ్వలేదు. సో నా కంపోజిషన్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ వేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగింగ్ వచ్చి వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడు నాకు ఏ పేరు వేస్తారు, లిరిక్ రైటర్ అని పేరు వేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయని పేరు వేశారు. అట్లా నన్ను లిరిక్ రైటర్ని అనుకుంటారు, ఫస్ట్ సినిమాకు పడింది కాబట్టి. రైటర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు నేను. నేను పెద్ద పుస్తకాలు కూడా చదవలేదు, నా జీవితంలో జరిగినవే నా లిరిక్స్గా వచ్చేసి బయటికి అంతే.
1: మీరు నిజామాబాద్ సాటాపూర్ అనే ఊరు నుంచి వచ్చారు, మీ ఊరు గురించి చెప్పండి.
0: మా ఊరు చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా నాన్న బాగా స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు అనమాట.
1: ఏం చేసేవారు ఫాదర్?
0: ఫాదర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ అనమాట. మా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, 12 మంది. సో గుడి బడి ఇల్లు తప్ప ఏం తెలీదు. ఎప్పుడైతే 5th లో నన్ను బడి మానిపించేసి పశువుల కాపరిగా పెట్టారో అప్పటి నుంచి బాగా సైలెంట్ ఇంట్రోవర్ట్ అయిపోయాను అనమాట. అంటే నాకు చదువు మానేయడం ఇంట్రెస్ట్ లేకుండే, నేను స్కూల్లో 1st క్లాస్ స్టూడెంట్.
1: చదువుకోవాలని ఉండేది?
0: ఉండేది. అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల నన్ను మానిపించేసి జీతం పెట్టారనమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాను. తర్వాత ఇంటర్ వరకు వచ్చి ఇంటర్లో ఇంకా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, సరే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోదామని ఇటు వచ్చేసాను.
1: అక్కడ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసారు?
0: హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ ఉన్నాము. ఫస్ట్ కృష్ణ గారు అంటే బాగా అభిమానం ఉండేది, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో హెల్ప్ చేస్తారని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాము ఇంటి ముందు. నేను మా జూనియర్ రాజు అని ఇద్దరం వచ్చాం ఊరు నుంచి. సెక్యూరిటీ ఏమన్నారంటే 4 o'clock వస్తారు సార్ బయటికి కూర్చోండి అన్నారు. కూర్చున్నాము, కరెక్ట్ 4 అయ్యేసరికి 100 మంది అభిమానులు వచ్చేసారు, మేము వెనక్కి వెళ్ళిపోయాం. ఆయన అలా చేయి ఊపేసి వెళ్ళిపోయారు. తర్వాత పక్కనే ఏదో షూట్ జరుగుతుంటే వెళ్ళాం అక్కడికి. లోపలికి వెళ్ళాలో తెలియదు మాకు. అప్పుడు ఒక వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక ఆయన వచ్చాడు, పెద్ద గుబురు మీసాలు పెట్టుకుని. సార్ ఇట్లా నేను సింగర్నండి, పాటలు పాడతా అంటే పాటలు పాడతా రా లోపలికి అని తీసుకెళ్ళారు. అక్కడ ఆర్టిస్ట్ కల్పన గారు, బాబుమోహన్ గారు, వినోద్ కుమార్ గారు. ఆ సినిమా ఏంటంటే లేడీ బస్ అని విజయశాంతి గారిది, కోటిరామకృష్ణ డైరెక్టర్. అక్కడ కూర్చోబెట్టుకుని నాతో పాటలు పాడించుకున్నారు. అంటే నేను రాసుకున్న పాటలే పాడాను అక్కడ. వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి, చాలా టాలెంట్ ఉంది నీకు అని ఒక అడ్రస్ ఇచ్చారు నాకు, వారసిగూడలో ఒక హాస్పిటల్ అడ్రస్ ఇచ్చారు. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి వెళ్ళి నీ పాటలు వినిపించు, అక్కడ నీ వాయిస్ నచ్చితే మేము సినిమాలో పాడిస్తాం.

0: హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డేనే ఇది జరిగిందనమాట. నేను ఇంకా ఫుల్ హ్యాపీ అయ్యి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన ఏంటంటే క్లినిక్లోనే కూర్చోబెట్టి ఆయన పాటలు రాసుకున్న పాటలు ఇచ్చి కంపోజ్ చేయమనేవారు. నేను అంటే సింగింగ్కి వచ్చాను కదా, కంపోజ్ ఎందుకు చేయాలని ఒక అది ఉన్నా కూడా సరే ఏదో అవకాశం మనకని కంపోజ్ చేసామని. నేను ఏం కంపోజ్ చేసినా ఆయనకు నచ్చేది కాదు.
1: కంపోజ్ చేయడం అంటే మీకు ట్రైనింగ్ ఏం లేదు,
0: లేదు
1: స్వతహాగా న్యాచురల్గా
0: వచ్చేసింది. అవును, అంటే నేను బాగా ఇళయరాజా మ్యూజిక్ని బాగా ఇష్టపడాను చిన్నప్పుడు. కనెక్ట్ అయింది అంటే రేడియో స్టేషన్లో విని విని.
1: బేసిక్ సోర్స్ రేడియో అనుకోవచ్చు.
0: రేడియోనే నన్ను సింగర్ని చేసింది కూడా అనుకోవచ్చు. సో అట్లా ఆయన్ని కలిసాక కంపోజ్ చేస్తేనే ఆయనకు నచ్చట్లే. ఆయన యమలీల సినిమాలో జీను ప్యాంటు వేస్తే అట్లా కావాలన్నారు. అంటే నేను అంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఊరు నుంచి వచ్చాం కదా ఏదైనా మొహం మీద మాట్లాడచ్చు. సరే ఆల్రెడీ అది ఉంది కదా, మనం అట్లా ఎందుకు కంపోజ్ చేయాలి, మనం కొత్త చేయొచ్చు కదా అది అంటే. ఇంకా వారం తిరిగాను నేను, తిరిగి ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వారం ఎక్కువ ఏముంటామని వెళ్ళిపోయాను అనమాట చెప్పకుండా. ఆయన లెటర్ రాశారు మా ఊరికి, ఇట్లా నా పాటలు తీసుకెళ్ళావు, నేను పోలీస్ స్టేషన్ కేసు పెడదా అది అంటే. అయ్య బాబు, ఈయన పాటలు నేనేం చేసుకుంటాను, నాలోనే చాలా పాటలు ఉన్నాయి అని వచ్చేసి ఆయనకు ఆయన పాటలు ఇచ్చేసి, నేను అట్లా కాదు సార్, మీ పాటలు నాకేం అవసరం లేదు, కాకపోతే నేను సింగర్ కావాలని వచ్చాను, కంపోజింగ్ అనేది ఇప్పుడు నేను అనుకోలేదు కాబట్టి చేయను అని చెప్పేసి వచ్చేసాను. అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యాను అనమాట, ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉండి మనం సినిమాని ట్రై చేయడం అనేది అది అయ్యే పని కాదు. ముందు హైదరాబాద్లో మనకు ఒక అడ్రస్ అంటూ ఉండాలి అని. ఒక ఫ్రెండు ఇక్కడ దోమల్గూడలో ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అనమాట. ఆయన అడిగితే నేను పెట్టిస్తాను హైదరాబాద్ వచ్చాయన్నారు. సరే దీనికి ముందు నాకు డబ్బులు కావాలి, ఏం చేయాలని. నా చిన్నప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు మా స్కూల్కి, ఇట్లా నేను బాలుగారి శిష్యుడిని, నేను పాటలు పాడతాను, మీ ఇష్టమైనంత డబ్బులు ఇవ్వండి, స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేశాను చెప్పారు. నాకు అది గుర్తొచ్చింది అనమాట, నేను కూడా స్కూళ్ళల్లో ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు వస్తాయి కదా.
1: ఈవెంట్స్
0: అన్ని ఒక 20-30 స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఒక 2-3 వేలు గ్యాదర్ చేశాను. ఇంకా వెళ్ళిపోదాము ఇండస్ట్రీకి, హైదరాబాద్ వెళ్ళిపోదాం. కరెక్ట్గా వెళ్ళే టైంకి మా చిన్న అన్న ఏం చేశాడే, అరే నీ డబ్బులు నాకు, నేను వెళ్ళేటప్పుడు ఇస్తా అన్నారు. కరెక్ట్ నేను వెళ్ళేసరికి మా అన్నయ్య నారే డబ్బులు లేవు ఇప్పుడు ఇయ్యను అన్నారు. ఇంకా నేను ఏడ్చేసరికి మా రెండో అన్న పోలీస్ అన్న, సరే అరే నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేస్తావు రా అసలు.
1: అప్పుడు ఎంత ఉంది మీ వయసు ఇది జరుగుతుంది?
0: 17 18 అండి, ఇంటర్ అయిపోయింది అప్పుడే. ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేస్తావు రా నువ్వు అసలు, పెద్ద పెద్ద లక్షాధికారులు కోటీశ్వర్లు ఏం చేయలేక వెనక్కి వస్తుంటారు, అసలు నువ్వెళ్ళి ఏం చేస్తావు అంటే. అంటే బయట నేను సింగర్గా అందరూ మెచ్చుకుంటారు కానీ మా ఇంట్లో ఎవరికి నేను పాడతాను తెలియదు అంటే, పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. వద్దు, నేను ఆయన పోలీస్ కానిస్టేబుల్గా నేను జాయిన్ చేస్తా, నువ్వు వచ్చే ట్రైనింగ్ అంటే నాకు ఇష్టం లేదు, సినిమా ఇండస్ట్రీకి వెళ్తే సింగరే అవుతాను. ఇంక మా అన్న కొంచెం నువ్వు మళ్ళీ అడుక తినుకుంటే ఇంటికే వస్తావు చూడు అని అంటే, నేను ఒకవేళ ఓడిపోతే ఆనే చచ్చిపోతాయని గెలిచేవారికి రానని చెప్పాను. ఇంకా డబ్బులు నాకు 150 రూపాయలు ఇచ్చారు అన్న, 150 రూపాయలు తీసుకొని వచ్చి సంక్రాంతి అప్పుడు ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ బ్యాగ్లో వేసుకున్నా, అవి తినుకుంటూ బస్టాండ్లో 3 రోజులు పడుకున్నా హైదరాబాద్లో. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆయిల్ ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పిస్తాను కదా, ఆడికి వెళ్తే ఆయన లేడు, వాళ్ళేమో ఎవరు ష్యూరిటీ లేకుండా నీకు జాబ్ ఎట్లా ఇస్తాము ఇయ్యాము అని వాళ్ళు పంపించేశారు. ఇంకేం చేయాలో తెలియదు నాకు. బస్టాండ్లో 3 రోజులు పడుకున్నా, ఇంకా డబ్బులు రోజు టీ మాత్రం ఖర్చు పెడుతున్నా డబ్బులు, అంటే బస్సు ఛార్జీలకి 40 రూపాయలు 50 రూపాయలు అయిపోయినాయి, 100 రూపాయలే ఉన్నాయి నా దగ్గర. ఏం చేయాలి ఎటు పోవాలి అర్థం కాక అక్కడే ఉంటే ఒక ఆయన, ఏంటి తమ్ముడు ఇక్కడే ఉంటున్నావు 3 రోజుల నుంచి అది అంటే, ఇట్లా సింగర్ని నేను అది అంటే, ఆయన నువ్వు ఇక్కడ ఇట్లా పడుకుంటే కాదు, ఒక పని ఇప్పిస్తా చేస్తావు అన్నాడు. చేస్తాను, నైట్ వర్క్ ఉంది చేసుకో, నువ్వు డేలో నువ్వు నీ ప్రయత్నం చేసుకో. అప్పుడు ఒక ప్లాస్టిక్ కంపెనీలో వర్క్ చేస్తూ ఇట్లా అంటే, నా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎక్కడో ఉంది మనం ఎవరు పరిచయం లేదు. ఎవ్రీ వీక్ ఏంటంటే సింగింగ్ కాంపిటీషన్ హైదరాబాద్లో మన త్యాగరాయ గారి సభలో రవీంద్ర భారతిలో ఎవ్రీ సండే వెళ్ళి నేను పాడేసేవాడిని. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏదో ప్రైజ్ రావాలి అట్లా కాదని,
1: ప్లాట్ఫామ్ కోసం.
0: నేను పాడితే ఎవరైనా పెద్దవాళ్ళు చూసి నన్ను ఇండస్ట్రీ తీసుకెళ్తారేమో ఒక ఆశ, వెళ్ళి పాడేసి పేరు ఇచ్చేసి పాడేసి వచ్చేవాడిని. అంటే నాకు ప్రైజ్ వస్తారా అదే అని చూసుకునేవాడిని, కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఎవ్రీ వీక్ డిస్టిక్ పేపర్లో నా పేరు వచ్చేది యాదగిరి ఫస్ట్ ప్రైజ్ అని. అట్లా అట్లా ఒక కర్ణాటక మ్యూజిక్ టీచర్, నేను అప్పుడు పవిత్ర బంధంలో

0: కారేశుదాసి అనే పాట పాడారు. ఆవిడ వచ్చి చాలా బాగా పాడారా, మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను ఇంకా నేర్చుకోలేదమ్మా, నా దగ్గరికి వస్తావా నేర్పిస్తా అన్నా. సరే వస్తానన్నా. ఆవిడ తీసుకెళ్లారు, ఫస్ట్ డే పూజ అయింది, స్వరాన్ని నేర్పించారు. సెకండ్ డే పండగ ఏదో ఉంది, దసరాను సంక్రాంతి. నేను ముందు అడిగాను, అమ్మ పండగ కదా రావచ్చా అంటే, పండగ అయితే నీకేంటి రా, నువ్వు రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళ ఇంట్లో ఏందో మరి జరిగిందో తెలియదు, ఆళ్ళగాళ్ళకి గొడవ అయింది, ఆవిడ నన్ను తిట్టేశారనమాట. ఏ వచ్చేస్తారా అంత పండగ గిండగ ఏం చూసుకోవా, ఎందుకు వచ్చేసావు అది నన్ను తిట్టారా.
1: ఆవిడే రమ్మంది.
0: నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఆవిడే రమ్మను కదా అని. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఎవరితో తిట్లు పడడం నాకు ఇష్టం ఉండేది కదా, సర్లే అని ఇంకా మానేశాను. మానేశాక ప్లాస్టిక్ కంపెనీకి ఒకసారి, నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని, ఆర్ఎస్ఎస్లో ఇక్కడ కార్యాలయంలో పనిచేసే ఒక ఆయన అటువైపు ఎందుకు వచ్చాడు, నన్ను చూశాడు అక్కడ. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఇట్లా కంపెనీలో పనిచేస్తుందంటే వచ్చి చూశాడు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదని అప్పటికప్పుడు ప్యాక్ చేసుకుని నా సామాన్ అంతా ప్యాక్ చేశారు. అన్న నాకు డబ్బులు రావాలంటే డబ్బులు నేను ఇస్తాలే అని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి బర్కత్పూర్ కార్యాలయంలో పెట్టుకున్నాను నన్ను. పెట్టేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో నాకు జాబ్ ఇప్పించారు ఇక్కడ బర్కత్పూర్లో. నేను ఆఫీస్లో ఉంటూ ఇన్సూరెన్స్ అవి పత్రాలు అవన్నీ ఫిల్ చేయడం ఆ పని ఇచ్చారు. అప్పుడే ప్రేమపల్లె కానీ సినిమా అనౌన్స్ అయింది పేపర్లో చూశా. నాకు ఎందుకు అనిపించింది ఏమనిపించింది తెలియదు కానీ మా అప్పుడు ఫ్రెండ్స్ పరిచయం అన్నారు అంబర్పేటలో, వాళ్ళకి చెప్పాను అంటే నేను ఈ సినిమాలో పనిచేస్తున్నా అంటే. ఎట్లా అంటే కలిసావా అంటే, కలుస్తా రేపు నేను ఈ సినిమాలో పనిచేస్తున్నా అంతే. నెక్స్ట్ డే సానయ్య రెడ్డి గారి ఆఫీస్.
1: హైదరాబాద్కి వచ్చి ఎంత కాలం పట్టింది?
0: 1 ఇయర్కి. నేను 1996లో వచ్చాను, ఇది 1997లో జరిగింది. సానయ్య రెడ్డి గారి అడ్రస్ ఇక్కడ నల్లకుంటలో ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను ఆయన. కలిస్తే ఏంటమ్మా అంటే, నేను ఇలా సింగర్ని సార్, పాటలు పాడతాను, మీకు నచ్చితే మీ సినిమాలో పాట పాడొచ్చాను సార్. మెట్లు దిగుతుంటే నేను వెళ్ళానమాట. ఏది ఒక పాట పాడన్నారు అంటే, ఇక్కడే పాడాలా సార్ అంటే, ఇక్కడ రాదని వాయిస్ అన్నారు. సరేనా ఒక లైన్ పాడాను.
1: ఏం పాడారు ఒకసారి పాడండి ఒకసారి.
0: అది అది సినిమాలో పెట్టాము, ఇంకా రిలీజ్ కాలేదు.

0: నైస్.
1: ఈ పాడంగానే ఆయన ఏమనుకున్నారు, సరే లోపలికి రావా అని తీసుకెళ్ళారు. సాంగ్ బాగుందా, ఎవరు పాట ఇది అన్నారు. నేనే చేసుకున్నాను సార్ ఇట్లా పాడడానికి అంటే. సరే నువ్వు ఒక పని చేయి, రేపు పొద్దున్నే నువ్వు 8 o'clock వచ్చేసి ఆఫీస్కి, అందరు ఉంటారు అక్కడ పాడుతూ కానీ బాగుంటే పాడిస్తాం అన్నారు. ఇంకా ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఒక ఆనందంలో ఒక పాట వచ్చేసింది నాకు. ఆ ఇంటికి వెళ్ళి ఆ పాట కూడా కంపోజ్ చేసి రాసేసాను. నెక్స్ట్ డే ఒక 5-6 పాటలు తీసుకొని వచ్చాను. ఎప్పుడు ఆయన 8 రమ్మంటే నేను 7 వచ్చేసాను. 7 వచ్చి కూర్చున్నాను కూర్చున్నాను, ఆకలి వస్తుంది, నిద్ర వస్తుంది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, ఎవరు పిలవట్లేదు నన్ను. మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ పిలిచినప్పుడు నేను ఉండకపోతే ఎలా అని అట్లే కూర్చున్నా. కరెక్ట్గా 4 గంటలకి పైనుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచుకెళ్ళారు పైకి. అప్పటికి ఏం తినలేదు, ఖాళీగా ఉంది కడుపు. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు ఆఫీస్లో. చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, మన ఎల్బి శ్రీరామ్ గారు రైటరు, ప్రొడ్యూసర్స్, సానాది రెడ్డి గారు అందరు కూర్చున్నారు. చాలా పాడవయ్య పాటలు అన్నారు. ఇంకా నేను రాసుకున్నవి ఒక 6 పాటలు పాడారు. ఒక పాటకి లాస్ట్ లైన్ రాగానే అందరూ మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారు అనమాట. ఎంత బాగుంది అబ్బా, ఎంత బాగా చేసావు అది అని మెచ్చుకున్నారు. నెక్స్ట్ పాటలో సానాది రెడ్డి గారు 1500 అడ్వాన్స్ ఇచ్చారు. ఎందుకు సార్ అడ్వాన్స్ అంటే, నువ్వు పాడిన పాటల్లో 2 పాటలు బాగున్నాయి, మా సినిమాకి యాప్ట్గా ఉన్నాయి, తీసేసుకుంటాము. నాకు అర్థం కాలేదు సార్, నేను సింగింగ్ కోసం వచ్చానంటే పాడిస్తామయ్యా, ఈ పాట నువ్వే పాడు, ఇంకో పాట వేరేతో పాడిస్తాం, కానీ నువ్వు రాసి కంపోజిషన్, నీ లిరిక్స్ చాలా బాగున్నాయి, మా సినిమాకు పర్ఫెక్ట్ సరిపోతాయి అని అడ్వాన్స్ ఇచ్చాను నాకు. సార్ సింగింగ్ అయితే కంపల్సరీ కదా సార్ అని అనగానే ఇంకా ఆ 1500 తీసుకొని హ్యాపీగా వెళ్ళి ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్ ఇచ్చేసి, నేను నిన్న చెప్పాను కదా సినిమాలో ఎంటర్ అయిపోయింది, వాళ్ళు షాక్ అయిపోయారు.
0: అలా ప్రేమ పల్లకి సినిమాకి.

0: ప్రేమపల్లకి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీకి ఎలా ఛాన్స్?
1: నెక్స్ట్ అంటే ప్రేమపల్లకిలో నేను పాడాల్సిన పాటని దానికి మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళు అనమాట, కొత్త వాళ్ళు వాళ్ళు కూడా మన అక్కడ. అప్పట్లో ఉన్నికృష్ణన్ గారు బాగా ఫేమస్, అది ఓ చెలియా నా చెలియా, ఆయనతో పాడిద్దామని ఆయనతో పాడిచ్చేశారు. పాడిచ్చాక సానేంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే, లేదబ్బా ఆ అబ్బాయి వాడినంత ఫీల్ రావట్లేదు నాకు, అబ్బాయితోనే పిలిపించి పాడిద్దాం అన్నారు. లేదు సార్, ఇంత పెద్ద ఆయనతో పాడిచ్చాక తీసేస్తే బాగుండదు, మాకు రెప్యుటేషన్ పోతుంది అది ఇది అని క్యాసెట్ తెచ్చి నాకు వినిపించారనమాట. వినిపిస్తే నేను అడిగాను, సరే ఈ పాట నేను కదా పాడాలనుకున్నా, మీరు వేరే వాళ్ళతో పాడిచ్చారంటే పాడిస్తాం, ఇంకా టైం ఉంది కదా పాడిస్తాం అని. ఆయన ఏం చేశారంటే, నువ్వు ఇంకా బయట ఎక్కడ ఉండకు, మా ఇంట్లో కింద ఫ్లాట్ ఖాళీ ఉంది అందులో ఉండు, నువ్వు ఏం చేయక్కర్లేదు, పాటలు చేసుకో, నీకు అన్ని నేను చూసుకుంటా అని అక్కడ పెట్టుకున్నారనమాట. సో సినిమా అయిపోయింది, ఇంకా నా పాట పాడిచ్చట్లేదు అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఆడియో క్యాసెట్ రిలీజ్ డేట్ వచ్చేసింది. నేను అడిగాను, సార్ నేను పాడలే కదా పాట అంటే, ఇప్పుడు అవ్వదులే అదిగిరి ఏమనుకోకు, నెక్స్ట్ సినిమాలో నేను పాడిస్తాను నీకు అని నేను చాలా బాధపడ్డాను. అంటే నేను సింగర్గా వద్దామనుకుంటే ఇంకా నా పేరు క్యాసెట్ మీద లిరిక్ రైటర్ అని వేశారనమాట ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత. సార్ లిరిక్ రైటర్ ఎందుకు వేశారు, నాకు వద్దు ఇది లిరిక్ రైటర్, అసలు టైటిల్ వద్దు. అంటే లేదా అంత మంచిగా ఉన్నాయి లిరిక్స్, వేరే వాడికి ఎందుకు వేయడం, నీ పేరు వేస్తే నీకు అది కూడా లైఫ్ వస్తుంది. నాకు వద్దు సార్, నాకు సింగింగే కావాలి, లిరిక్ రైటర్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది హిట్ అయింది అనుకోండి మళ్ళీ నన్ను లిరిక్ రైటర్గా పిలుస్తారు, నాకు అది ఇష్టం లేదు. నేను సింగర్ని నేను చేస్తున్నాయా, నువ్వు ఇంటెన్షన్ వాడకు, నువ్వు మల్టీ టాలెంటెడ్, నువ్వు నా దగ్గర ఉండు నేను చూసుకుంటా అది ఇది అని సరే వేసేసారు. అట్లా లిరిక్ రైటర్ అయిపోయాను.
0: దానికి సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు మీకు?
1: 4,500 ఏమి ఇచ్చారు, అది డైరెక్ట్ మా చెల్లి పెళ్ళికి ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక యాదిరెడ్డి గారు కొంచెం సినిమాలు చేయట్లేదా ఇప్పుడు, అది సినిమా ఏంటంటే రామోజీ రావు గారికి బాగా నచ్చేసి ఆయన కొనుక్కున్నారు రిలీజ్ చేస్తాను. సినిమా ఫ్లాప్ అయ్యేసరికి సానేరెడ్డి గారితో వాళ్ళు ఏదో డీల్ మాట్లాడారు, అంటే నేను గంటాడి కృష్ణ గారు ఆ సినిమాకి ఇంట్రడక్షన్ అనమాట, ఆయన లిరిక్ రైటర్గా నేను కంపోజర్గా. సో వాళ్ళిద్దరు బాగా టాలెంట్ ఉంది కదా, మేము ఒక ఆడియో లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాము ఫిలిం సిటీలో, వాళ్ళిద్దరిని ఎంప్లాయీగా తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ నాకేం చెప్పారంటే, వాళ్ళు సంవత్సరానికి 30 సినిమాలు చేస్తున్నారు, అందులో మీరు పాటలు కంపోజ్ చేయడం రాయడం అన్నీ చేయాలి, మీరు ఏం చేయక్కర్లేదు.

0: వెళ్ళి సంతకం పెట్టి శాలరీ తీసుకోవాలి. పాటలు అయినప్పుడు మీకు స్పెషల్ రెమ్యునరేషన్ అది. వెళ్ళాము, 6 నెలలు అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది, శాలరీ వస్తుంది కానీ ఏం వర్క్ లేదు అక్కడ.
1: మీతో పాటు ఎవరు ఉండేవాళ్ళు?
0: నాతో పాటు గంటాడి కృష్ణ గారు, గడికాచలం అని ఇంకో రైటర్, ప్రేమపల్లికి రైటర్. అయితే మా బాస్ అజయ్ శాంతి గారు అని రైటర్, ఆయనకి వెళ్ళి అడిగాను, సార్ నేను రోజు వస్తున్నాను, సరదాగా పాటలు పాడుకుంటున్నాను, శాలరీ వస్తుంది, నేను పని చేయట్లేదు సార్. అసలు ఏంటి సార్ అంటే, లేదండి యాక్చువల్గా మిమ్మల్ని తీసుకున్న ఉద్దేశం ఇది, ఆడియో లైబ్రరీ పెడదామని అనుకున్నాము, అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, అది లేట్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, రోజు ఇంగ్లీష్ సినిమాలు చూడండి, హాలీవుడ్ సినిమాలు చూసేసి ఒక ఖాళీ వేచెస్ తీసుకొని అందులో మీకు నచ్చిన సీన్స్ అందులో రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి దాని డిస్క్రిప్షన్ అంతా రాయండి, ఈ పని పెట్టుకోండి, ఏం పని లేదంటున్నారు కదా ఇది పెట్టుకోండి. అట్లా ఒక 300-400 సినిమాలు చూసేసాను, హాలీవుడ్ సినిమాలు. తర్వాత ఇంకా అదే టైంలో 99లో సానందరెడ్డి గారు బ్యాచిలర్స్ సినిమా స్టార్ట్ చేశారు. అప్పుడు రామోజీలో జాబ్ చేసేనంటే బయట చేయడానికి లేదు, సో యాదిరెడ్డి గారి ద్వారా వచ్చాం కాబట్టి మాకు ఆ సినిమాకి అవకాశం ఇచ్చారు పని చేయడానికి. మా అదృష్టం బాగుండి ఆ సినిమా హిట్ అయింది బ్యాచిలర్స్. అందులో నేను సింగర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను, 3 పాటలు కంపోజ్ చేశాను, 3 రాశాను.
1: ఒకసారి పాపులర్ సాంగ్ ఉంది కదా బ్యాచిలర్స్ లో, మా కోసం పాడి వినిపించండి.
0: అందులో నేను 2 పాటలు పాడాను.

0: మీ జీవితంలో ప్రతిక్షణం పాట ఎలా రాసుకోవాలి, ఎలా పాడుకోవాలి, కంపోజ్ చేసుకోవడంతోనే మీ ప్రయాణం సాగుతూ నిరంతరం
1: అంతే, నిరంతరం అందులోనే ఉండేవాడిని
0: అనిపిస్తుంది జర్నీ చూస్తుంటే. అయితే అలా మొదటి సింగర్ పేరుతో మీ సినిమా రిలీజ్ అయింది,
1: రిలీజ్ అయింది, హిట్ అయింది,
0: హిట్ అయింది కూడా, అదే మంచికే అనుకోవాలి.
1: అదే
0: అయితే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజులు ఇప్పుడు రోజులు ఆస్మాన్ జమీన్ ఫరక్ అని చెప్పచ్చా?
1: ఉంది, చాలా తేడా ఉంది.
0: ఇంత మారిపోయిన దాంట్లో మిమ్మల్ని మీరు ఎలా ఇముడ్చుకుంటూ వెళ్తున్నారు?
1: ఏముంది, ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవడము, మనం అప్డేట్ లో ఉండడము, ఏదొచ్చినా అది నేర్చుకోవడం అనేది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఓన్లీ డెవలప్ ప్లేయడము చేయడం వచ్చు, నేను ఓకల్ నేర్చుకోలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ కర్ణాటక ఓకల్ నేర్చుకున్నా.
0: ఏ మ్యూజిక్ కాలేజ్?
1: త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్, కోటి. దాని తర్వాత జంగయ్య మాస్టర్ దగ్గర హిందుస్థానీ, తర్వాత స్వాతి పడ్కే గారి దగ్గర నేర్చుకున్నా, తర్వాత వెస్ట్రన్ పియానో 2 గ్రేడ్స్ చేశారు. అన్నీ ఇట్లా ఇండస్ట్రీకి వచ్చాకనే నేను నేర్చుకోవాలి, ఖాళీ టైం వేస్ట్ చేయకూడదు. సినిమాలు వస్తున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని హిట్ అవుతున్నాయి, నా పాటలు వస్తున్నాయి. 28 ఏళ్లలో ప్రతి సంవత్సరం 1-2 పాటలు వస్తూనే ఉంటాయి, ఖాళీ అయితే లేను. అసలు ఈ జర్నీలో ఏంటంటే, చిన్న సినిమాలు చేస్తున్నాము, అది బయటకు రావట్లేదు, కొన్ని అసలు రిలీజ్ అవ్వట్లేదు, మనం చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది అని ఒక ఈ ప్రయాణంలో పెళ్ళి అయిపోయింది, పెద్ద పాప పుట్టింది, చిన్న పాప వచ్చింది. చిన్న పాప పుట్టాక కొంచెం రియలైజ్ అయినా అనమాట, అసలు మనం వచ్చి ఇంతకాలం అయింది, అసలు ఏమి ఒక పెద్ద సినిమా రికగ్నిషన్ లేదు, ఏం లేదు అని డిసైడ్ అయ్యి ఇప్పుడు నేను పెద్ద సినిమాలకి వర్క్ చేయడానికి ట్రై చేస్తా. వాళ్ళు యాక్సెప్ట్ చేసి అందులో నా వర్క్ ఉంటే నాకు టాలెంట్ ఉన్నట్టు, లేదంటే ఇంటికి వెళ్ళి పొలం చేసుకుందామని డిసైడ్ అయిపోయా. అట్లా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద డైరెక్టర్ల మొబైల్ నెంబర్స్ అన్నీ తీసుకుని, స్మార్ట్ ఫోన్లు అప్పుడే వస్తున్నాయి 2011 ఆ టైంలో, కాల్ చేస్తుంటే కొందరు తీశారు, కొందరు మాట్లాడారు, కొందరు తిట్టారు, కొందరు మేనేజర్ అన్నారు ఓకే. అట్లాగే సురేందర్ రెడ్డి గారికి మార్నింగ్ చేశాను, చేస్తాను ఆయన ఈవినింగ్ 4 o'clock కాల్ చేశారనమాట. చేసి ఎవరబ్బా అంటే, నేను ఇట్లా అవరికుప్పలాది సార్, మ్యూజిక్ చేస్తుంటాను, సింగింగ్ చేస్తాను, చిన్న సినిమాలు చేశాను కానీ నాకు అంత గుర్తింపు రావట్లేదు, మీరు అవకాశం ఇస్తే నేను పెద్ద సినిమాలు కూడా చేయగలుగుతా సార్, నేను చేసిన పాటలు వినండి, నాకు టాలెంట్ ఉందంటే నాకు అవకాశం ఇవ్వండి సార్,
0: నేను కూడా పాటల్లో రేసుకురానే అని చెప్పారు.
1: నాకు మీకు నచ్చితే ఇవ్వండి సార్, నేను ఇంతే మాట్లాడతా అని, సరే రేపు ఆఫీస్కి వచ్చాయి అన్నారు. ఆఫీస్కి వెళ్ళా, వెళ్ళాక ఒక 1/2 hour నేను అప్పటికి భగీరథుడని ఒక సినిమాకి మ్యూజిక్ చేశా, చేస్తే ఆ సీడీలు ఇచ్చాను, వినండి సార్ నా సౌండింగ్ అది బాగుంటే మీరు అవకాశం ఇవ్వండి సార్ అన్నాను. ఆయన గంటసేపు నాతో మాట్లాడారు, నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఎన్ని సినిమాలు చేసావు ఇప్పటికి, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసావు అంటే, అసిస్టెంట్గా అంటే ఎవరి దగ్గర చేయలేదు సార్, కిరాణ్ గారితో ఒక 4 సంవత్సరాలు జర్నీ ఉంది ఒక సినిమాకి, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి ఒక సినిమా చేశా, కోటి గారి దగ్గర 2-3 పాటలు పాడాను, ఇదే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్గా అంటే పర్టికులర్లీ అసిస్టెంట్గా ఎవరి దగ్గర చేయలేదు సర్లే అని ఆయన మాట్లాడేసి పంపించేశారు. కట్ చేస్తే రేసుగురం సినిమా అనౌన్స్ అయింది, ఆయన నంబర్ ఇచ్చాను, కాల్ చేయి ఎప్పుడైనా అది. ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని కాల్ చేశాను ఆయనకి. ఆయన ఏంటంటే, అది మేము డిసప్పాయింట్ అవ్వకు ఈ సినిమా నువ్వు చేయట్లేదు అని, మనం చేద్దాం ఏంటంటే ఒకేసారి కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి స్టార్ సినిమా అంటే ఇవ్వరు కదా, నాతో ట్రావెల్ అవుతూ ఉండు, ఆఫీస్కి వస్తూ ఉండు, మనం కలుస్తూ ఉండం, మేబీ మనం వేవ్ లెంత్ కలిస్తే నేను నెక్స్ట్ సినిమానే ఇవ్వచ్చు అని చెప్తే సరే అని ఇంకా ఆ సినిమా అనౌన్స్ అయింది. అప్పటికి ఒక సినిమా చేస్తున్నాను మన కోటి గారి మ్యూజిక్లో, నేను పాటలన్నీ నేనే కంపోజ్ చేసి రాశాను అనమాట. అది అడ్వాన్స్ ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు, ఆ సినిమా అవ్వట్లేదు. సో అంతకుముందు తమిళ తెలుగు సినిమాకు మ్యూజిక్ చేస్తున్నా నేను, అది అంతే, 2 అడుగులు ముందుకు పడితే 10 అడుగులు వెనక్కి.
0: అసలు ఏదైనా సినిమా ఒకటి స్టార్ట్ అయ్యాక అది సినిమా ఎంతవరకు వెళ్తుంది,

0: పూర్తవుతుందా ప్రొడక్షన్, పోస్ట్
1: కాదని.
0: ప్రొడక్షన్ అవుతుందా, రిలీజ్ అవుతుందా? సరే, రిలీజ్ అయ్యాక మనం పాడిన పాట ఉంటుందా,
1: ఉంటుందా,
0: మనం యాక్ట్ చేసిన సీన్ ఎంతవరకు ఉంటుంది, అలా వచ్చి ఎలా పోయే సీన్స్ కూడా చాలా. వొలటైల్ ఇండస్ట్రీ, కానీ క్లిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు, స్టార్స్ అయిపోతారు, అదే సినిమా ఇండస్ట్రీ.

0: మీరు లిరిక్స్ రాస్తారు, పాడతారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. సినిమాకి సంబంధించిన ఈ ప్రధానమైన మూడు ఫీల్డ్స్లో మీకు దాదాపు 25-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఒకప్పుడు సినిమా మ్యూజిక్ ప్రొడక్షన్, ఇప్పుడు సినిమా మ్యూజిక్ ప్రొడక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు పాటలు వింటుంటే ఎవ్రీ సాంగ్ ఈజ్ అన్ ఆటో ట్యూన్ సాంగ్, దాదాపుగా అన్ని. ఒక ఒరిజినల్ సింగర్ వాయిస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియదు.
1: తెలియదు అంటే ఎవరు పోయినా ఒకటేలా ఉంటుంది
0: అది, దాని సంగీతాన్ని

0: ఒక రకంగా చంపేయడమే.
1: కరెక్ట్.
0: కానీ పాత పాటలు వింటున్నప్పుడు ఒక మంచి పాట మంచి గాయకుడు పాడి ఒక న్యాచురల్ వాయిస్ మన చెవికి తగిలినప్పుడు ఉండే ఫీలింగ్ ఇప్పుడు ఉండట్లేదు.
1: ఇప్పుడు ఉండదు కూడా.
0: అది మళ్ళీ ఎప్పటికొస్తుంది అంటారు?
1: అంటే ఇక్కడ ఏంటంటే,
0: అంటే ఒక ఎమోషన్ మిస్ అవుతుంది.
1: ఇప్పుడు ఈ ఆటో ట్యూన్ అనేది రెహమాన్ గారు వచ్చాక స్టార్ట్ అయింది. అంటే ఆయన ఏంటంటే వెరైటీ కంపోజిషన్స్ చేసి అట్లా ఆటో ట్యూన్ పెడితే వెరైటీ ఉంటుందని చేశారు.
0: ఇప్పుడు సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ప్రోగ్రామ్స్ కూడా దే ఆర్ మేడ్ కదా, అది పాట ఎప్పుడో పాడేస్తారు.
1: మీకు 99% ఎవరు పాడరు అక్కడ స్టేజ్ మీద.
0: స్టేజ్ మీద ఎవరు పాడరు,
1: లిప్ మూమెంట్ ఇస్తారు,
0: అభినయం
1: అంతే. లైవ్ ఎవరు పాడట్లేదు. అంటే ఇప్పుడు ఆటో ట్యూన్ రెహమాన్ గారు కొన్ని పాటలకి, అంటే అది తప్పదు కాబట్టి, కొన్ని హై పిచ్ వాయిస్లు ఉంటాయి, కొన్ని వాయిస్లు వెరైటీగా ఉన్నాయని పెట్టుకోవడం, రకరకాలుగా పాడిచ్చి ఆయన చాలా ప్రయోగాలు చేశారు కాబట్టి ఆయన చేశారు. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే అవసరం లేకున్నా కూడా ఆటో ట్యూన్లు వేసేసి, అంటే దానివల్ల ఏమైందంటే ఆటో ట్యూన్ వల్ల ఎవరైనా సింగర్ అయిపోవచ్చు, మనం శృతిలో పాడాల్సిన అవసరం లేదు, కొంచెం ఏదో మనం బాత్రూమ్ సింగర్ అయినా పర్వాలేదు సింగర్ అయిపోవచ్చు అనేది వచ్చేసింది ఇప్పుడు. అందుకనే పాటలు బాగుండవు. మీకు ఎంత ఆటో ట్యూన్ వేస్తే, ఇప్పుడు పెద్ద సింగర్స్ లైక్ శంకర్ మహాదన్ గారు, హరిహరన్ గారు, వీళ్ళు పాడితే ఆటో ట్యూన్ వేయాల్సిన అవసరం లేదు, మనకి పర్ఫెక్ట్ పాడతారు, వేసినా సెట్ అవ్వదు దానికి. ఎందుకంటే ఇంకోటి ఆటో ట్యూన్లో ఇంకో ప్రాబ్లం ఉంది, మనం కరెక్ట్ శృతిలో పాడితే ఆటో ట్యూన్ వేస్తే అది చెడిపోద్ది పాట,
0: ఆ డీటెయిల్స్ అన్ని పోతాయి
1: పోతాయి మీకు అందం పోతుంది. ఎప్పుడైతే మనకు ఆ నోట్ రాదో దాన్ని నోట్ సరి చేసి ఆటో ట్యూన్ చేసినప్పుడే ఆటో ట్యూన్ సెట్ అవుతుంది, అదర్వైజ్ కరెక్ట్ పాడినప్పుడు సెట్ అవుతుంది. పాట వినేదే ఒక వాయిస్ వల్ల, అందమైన వాయిస్, ఆ భావాల వాయిస్లో ఒక్కొక్క వాయిస్లో ఒకలా ఉంటాయి. బాలుగారి వాయిస్లో, యేసుదాస్ గారి వాయిస్లో మనం గుర్తుపడతాం,
0: ఆ సంగీతాన్ని అనుభూతి చెందాలి, అది
1: చెందుతాం. ఇప్పుడు అది లేదు. ఇంకోటి ఏంటంటే మీకు అంత సింథసైజర్ అయిపోయింది ఇప్పుడు, అంత కంప్యూటర్ టోన్సే. మీకు లైవ్ మ్యూజిక్ అనేది వాడడం చాలా 90% లేదు ఇప్పుడు, కొంతమందే వాడుతున్నారు. నేను 2003లో సానారెడ్డి గారు సినిమా చేశాను అభిమాని అని, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాంట్లో ఏంటంటే వితౌట్ కీబోర్డు లైవ్ ఆర్కెస్ట్రాతో చేశాను. అందులో చిత్ర గారు పాడారు, యశ్దాస్ గారు అబ్బాయి పాడారు, శ్రేయ ఘోషల్ గారు పాడారు. సో నాకు అది ఇష్టం ఉండదు ఆటో ట్యూన్ వాడడం, అస్సలు నాకు. నేను స్టిల్ ఇప్పటికి కూడా వాడను ఆటో ట్యూన్. నేను పర్ఫెక్ట్ సింగర్ పాడే వరకు వెయిట్ చేస్తాను, కానీ ఆటో ట్యూన్ వేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు తెలిసి ఆటో ట్యూన్ అనేది నాకు ఇంకొక 2-3 ఇయర్స్లో పోతుంది, ఎందుకంటే అది విసుకొచ్చేసింది అందరికి.
0: అయితే ఇప్పుడు కొత్తగా పాటల రచయితగా కానీ, ఒక సింగర్గా కానీ, మ్యూజిక్ డైరెక్టర్గా కానీ సినీ రంగంలోకి రావాలి అనుకున్న వారికి మీరు ఎటువంటి ప్రేరణ ఇస్తారు?
1: నేను వచ్చిన టైంకి ఇప్పుడు టైంకి చాలా మారిపోయింది, ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి. మీరు ఒక యూట్యూబ్లో క్లిక్ అయితే సినిమాలకు వచ్చేయచ్చు, మీరు వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి కలవక్కర్లేదు, ఎవరెవరికి పాటలు వినిపించక్కర్లేదు. చిన్న బడ్జెట్తో ఒక చిన్న ఏదన్నా మ్యూజిక్ చేసి రిలీజ్ చేస్తే అది క్లిక్ అయితే మీకు ఆటోమేటిక్గా అవకాశం వచ్చేస్తుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉంటారని కూడా లేదు, ఎందుకంటే రోజుకు 100 మంది వస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళు కావాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అప్పటి డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళకి సోర్స్ ఉండేది కాదు, ఈ సోషల్ మీడియా ఇదంతా ఉండేది కాదు. వాళ్ళు ఏం చేయాలంటే సిచ్యువేషన్ చెప్పేసి, కథ చెప్పేసి, మాకు ఇలాంటి పాటలు కావాలి మీరు చెయ్యండి అని వదిలేసేవాళ్ళు. అంటే మాకు పలానా పాట ఉంది కదా అట్లా చేయండి, ఇట్లా చేయండి అని ఇంగ్లీష్ పాట ఏదో ఇచ్చి చేయమనేవాళ్ళు కాదు. అప్పుడు ఏంటంటే కథలోంచి ఒరిజినల్గా మ్యూజిక్ వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు. అసలు కథ చెప్పక ముందే డైరెక్టర్ ఏం చెప్తాడంటే మనకేం లేదు సార్, ఆ పాట ఉంది కదా అలాంటిది ఒక పాట, ఈ పాట ఉంది కదా ఇలాంటి ఒక పాట కావాలి. కథ తెలియదు, ఏం తెలియదు, ఆ పాట ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఆ సిచ్యువేషన్ వేరే. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
0: పాత రోజులతో పోల్చుకుంటే టాలెంట్ ఉన్నవాడికి ఇప్పుడు ఇంకా సులభం,
1: సులభం, చాలా సులభం. వచ్చేవాళ్ళు కూడా మనం ఎక్కువ కాలం రన్ అవుతాం ఇక్కడ, మనకు ఒక 20-30 ఏళ్ళు ఉంటుందని అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు.
0: చాలా విషయాలు చెప్పారు. అయితే మీరు రాసిన ఒక హుషారైన పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను.
1: నా ఆల్ టైమ్ ఫేవరెట్, అంటే నేను పాడలేదు, పాడాలనుకొని చేశాను అది, నచ్చిన వేణవులకు పెంపాట, వరం సినిమాలో.
0: వరం
1: నచ్చిన వేణవులకు పెమ్మ గుండె నిండా.

0: జీవితం గురించిన ఎన్నో విషయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వరికుప్పల యాదగిరి గారు నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు మీట్ ద స్టార్ సినీ

గాయకులు, సంగీత దర్శకులు, పాటల రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సంగీతం మణి శర్మ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్
2: 7382608586. విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని,
2: మధుర గానాల మనోరంజని,
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ
1: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కళాశాల వాతావరణం నుండి యథార్థ జీవితంలోకి అప్పుడే ప్రవేశించిన లేత హృదయాలే నాయికా నాయకులు. కథానాయికను అల్లరిపట్టించే ప్రయత్నంలో అమాయకుడైన కథానాయకుణ్ణి కూడా రంగంలోకి లాగుతారు తోటి స్నేహితులు.

అల్లరి ఎక్కువవుతున్న కొద్దీ అమ్మాయికి తెగింపు ఎక్కువైంది. అబ్బాయికి మాత్రం భయం పట్టుకుంది. విచిత్రమేమిటంటే వారి మధ్య ఇన్ని జరిగినా తెలియకుండాని ఒకరికొకరు దగ్గరైపోయారు. ఆపై అనురాగం అనుబంధంగా మారి ఇలా వారి చేత కమ్మని పాట పాడించింది. నీడలేని ఆడది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ కోసం బొంబాయి పట్టణానికి వెళ్తున్నాడు ఓ భర్త. కాని ఆయన్ని విడిచి తాను ఉండలేను అంటుంది ఆయనగారి భార్య. ఎలాగోలా సర్ది చెప్పడానికి భర్త ప్రయత్నించినా వినకపోయేటప్పటికీ ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తాడు. ప్రతీవారం తనకు లేఖలు రాస్తానని, దానికి బదులిస్తూ తనను కూడా తిరిగి లేఖలు రాయమని చెబుతాడు. దానికి ఒప్పుకున్న భార్య సంతోషంగా సరే అంటుంది. వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ లేఖల ద్వారా తాము ఒకరికొకరం దగ్గరగానే ఉన్నామన్న భావన కలుగుతుంది. నిరీక్షణకు తెరపడి కలిసే సమయం ఆసన్నమై ఆ రెండు మనసులు ఇలా పలకరించుకుంటున్నాయి. బలిపీఠం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం చక్రవర్తి.

ప్రియుడి మనసులో కొలువై ఉన్నవారెవరో తెలుపమని ప్రేయసి పిల్ల తెమ్మెరలను అడుగుతోంది. అందుకు బదులుగా మనసైన కొమ్మనను వలచింది, మాటాడే బొమ్మ నా మనసులో నిలిచిందని ప్రియుడంటాడు. కొమ్మా బొమ్మ అంటే సరిపోతుందా? ఆమెకు ఊరూ పేరేమి లేదా అని చిలిపిగా ఆమె ప్రశ్నిస్తుంటే, ఆమె ఎవరో కాదు, అందాల రాకుమారి, నా ఎదురుగానే ఉన్నది అని అతగాడు జవాబిస్తాడు. మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల ఆలపించిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

త్యాగం చాలా గొప్పది, ఎందుకంటే దాని వెనుక ఎప్పుడూ ఒక పవిత్ర ఆశయం ఉంటుంది. వయసేమో తుంటరిది, ఎందుకంటే దానికి హద్దులు దాటే స్వభావం ఉంటుంది కాబట్టి. ఇక దురదృష్టమైతే భయంకరమైనది, ఎందుకంటే అది అదృష్టాన్ని తలుపు తట్టనివ్వదు గనక. పవిత్ర త్యాగం, హద్దులు దాటిన వయసు, భయంకరమైన దురదృష్టం కలిసి చెక్కిన శిల్పమే 1977లో విడుదలైన కన్యాకుమారి చిత్రం. చిత్రంలోని ఓ సన్నివేశంలో తన చెలిని వర్ణిస్తూ సాగిపోయే ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రచన వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి.

పెళ్లైన భర్త చెడు సావాసాలను చూసి బాధపడిన భార్య అలిగి పుట్టింటికి వెళ్తుంది. మంచి మాటలు చెప్పి అల్లుడిని మార్చాలని ఆమె తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వస్తాడు ఆమె భర్త. భార్యను కుశలమేనా అని అడగగా, నా సంగతి పక్కన పెట్టండి, మీ భామలెలా ఉన్నారని చురకవేస్తుంది. దానికి బదులుగా, ఎందరో నా వెంటపడ్డా కూడా వాళ్లందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకున్నానంటాడు ఆ భర్త. ఒక్కరిని ప్రేమించి ఆ ఒక్కరితోనే జీవితం పంచుకునేదే స్త్రీయని, నీతి తప్పకూడదని ఆమె అంటుంది. అలా సాగుతున్న ఆ ప్రశ్నా జవాబుల పరంపర చివరికి వారిద్దరినీ దగ్గరకు చేరుస్తుంది. మన్మథలీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించిన గీతం, రచన వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు జంధ్యాలగారి చిత్రంలో పాటలు ఎలా ఉన్నాయో అని వినడం మానేసి ఎలా తీస్తున్నారో అని చూడ్డం పెద్ద పనైపోయింది మాకు అని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జంధ్యాలతో ఓ సందర్భంలో అన్నారట. అలాగే సాధారణంగా అందరూ నేలకి నింగి అంటిసలాడే అంటారు, కాని రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి మాత్రం నింగికి నేల అంటిసలాడే అని రాశారు. అదెలా తట్టింది ఆయనకు అంటే, ఆయన అలా రాశారు కాబట్టి ఆ ఒక్క షాట్ మినహా పాటంతా పూర్తిచేసి కేవలం ఆ సాహిత్యానికి కావాల్సిన లొకేషన్ కోసం చాలాసేపు వెతికాం. చూశారుగా ఆ షాట్ సినిమాలో ఎంత బాగా వచ్చిందో అన్నారట జంధ్యాల. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల ఆలపించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర.

స్త్రీ ప్రేమ అనంతం, సముద్రంలా దాని ఎల్లలు ఎవరి కంటికీ కనిపించవు. వివిధ పరిణామాల్లో మానసిక పరివర్తన చెందిన స్త్రీ తన ప్రేమామృతాన్ని పురుషుడికి అందిస్తుంది. ప్రఖ్యాత నవలారచయిత రఘురాం రాసిన నవలలన్నింటినీ చదివి వాటిపట్ల ఆకర్షితురాలై ఆ నవలలోని కథానాయిక తానేనని భ్రమపడుతుంది ఓ అమ్మాయి. గుండెనిండా ఆ రఘురాంనే నింపుకొని ఆరాధిస్తూ ఉంటుంది. కాలం తిప్పిన మలుపులవల్ల వేరొకరి భార్య అయ్యే స్థితినుండి కూడా తప్పించుకొని రఘురాంను చేరుతుంది చివరికి. అప్పుడు రఘురాం ఆమెకు పెట్టుకున్న పేరు కల్పన. అతనిలో ఆశలు రేపి దూరమైన ఆమె ఒకానొక సందర్భంలో తిరిగి అతనికి ఒక విందులో తారసపడుతుంది. కాని అతన్ని గుర్తుపట్టదు. ఆ సందర్భంలో వచ్చేది ఇప్పుడు వినబోయే ఈ గీతం. కల్పన చిత్రం కోసం చక్రవర్తి స్వరకల్పన చేసిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. రచన వేటూరి సుందరరామమూర్తి.

తెలుగు చలనచిత్ర సీమ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చాలామంది డబ్బున్నవాళ్లు సినిమా తీయాలని అనుకుంటున్న రోజుల్లో నటులను ఎంపిక చేసినట్లుగాని గాయని గాయకుల కోసం కూడా వెతికేవారట. నాగయ్య గారు నిర్మించిన త్యాగయ్య అనే చిత్రంలో మధురానగరిలో అనే పాటను ఏపీ కోమల జమునారాణితో కలిసి ఆలపించారు. అదే ఏపీ కోమలగారు పాడిన మొట్టమొదటి సినీ గీతం. పాడినవి తక్కువ పాటలే అయినా ఆమె కవి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. జయసింహ చిత్రం కోసం ఏపీ కోమల ఆలపించిన ఈ మృదుమధుర గీతం అలాంటిదే. చిత్రంలోని ఓ సన్నివేశంలో చందమామను చూస్తూ ఓ యవ్వనవతి పాడుకుంటున్న ఈ గీత రచన సముద్రాల. సంగీతం టివి రాజు.

ఇష్టపడినవారు తన గురించి పడే కష్టం చూడాలనిపించింది ఓ అమ్మాయికి. అందుకే జ్వరం వచ్చినట్టుగా నటించింది. తను చేసే పనులన్నీ అతడి చేతనే చేయించింది. చివరికి అదంతా నాటకమని చెప్పి చిలిపిగా తప్పించుకుంది. అటుపై అతనికి మనసిచ్చింది. అలా ఆ ఇద్దరూ కలిసి నదీతీరంలో ఇలా పాట పాడుకుంటున్నారు. బంగారు బొమ్మలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీలా పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఆ అందాన్ని పొగుడుతూ పాడుతుండగా అనుకోకుండా అదే ప్రదేశానికి ఆ చెలి కూడా ఓ పాట ఆలపిస్తూ విచ్చేస్తుంది. ఈ పాటను ఘంటసాల జయలక్ష్మి ఆలపించగా ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రల్లో అభినయించారు. ఈ పాటలు రేలంగిలా డైలాగులు చెప్పే వేలంగి అనే హాస్యనటుడు, సావిత్రికి చెలికత్తెగా నటించిన మరో నటి కూడా కనిపిస్తారు. 1960లో విడుదలైన విమల చిత్రం కోసం ముద్దుకృష్ణ రాసిన గీతం, సంగీతం ఎంఎస్ సుబ్బయ్యనాయుడు.

గీతరచయిత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఒకసారి విజయవాడ నుండి బళ్ళారికి రైలులో ప్రయాణిస్తున్నారట. గిద్దలూరు నంద్యాల మధ్యనున్న నల్లమల అడవి గుండా రైలు వెళ్తున్నప్పుడు ఆ అడవి అందాన్ని చూశారట. ఆ సమయంలో ఆయన గుండె లోతుల నుండి అశువుగా పుట్టిన అందమైన గేయమే ఈ పాట. ఇక్కడ చిత్రంలో కూడా కథానాయకుడు కవి కావడంతో చుట్టూ ఉన్న అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలతో తానూ ఒకటిగా కలిసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లుగా రాశారు. తన మనసులోని భావాలను మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటంలా

సెలయేరులో తేటగా పూలమొగ్గలోని సిగ్గుగా కలసిపోవాలనుకుంటున్నాడట. కవిహృదయాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ గీతం మేఘ సందేశం చిత్రంలోనిది. గానం పీసుశీల, సంగీతం రమేష్ నాయుడు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం. పర్యవేక్షణ

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి నిర్ధారణ చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇది మన చట్టం కార్యక్రమంలో రాత్రి 7:15 మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు, ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:30. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.